ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 28వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 మే నెల 18వ తేదీ సోమవారం. సమయం సరిగ్గా 5:59 దాటి 5 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగడ తగ

ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రము. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్లకు నిన్న లేఖలు రాశారు. జీఎస్టీ ఎక్సైజ్ సుంగం పెంపుతో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పెరిగిన పన్నుల ప్రభావంతో మార్కెట్లో కొనుగోళ్లు మందగించాయన్నారు. కొనుగోలు సంస్థలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోందని, దాదాపు 43,000 మంది రైతులు, లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రభావితమవుతోందని వెల్లడించారు. పెరిగిన పన్నుల విధానాన్ని పునఃసమీక్షించి పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వెంట తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నిన్న దర్శించుకున్నారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా కూడా వ్యక్తి 24 నుంచి 48 గంటల నిందితులను పట్టుకుంటున్నాము. నేరస్తులకి తగిన శిక్ష విధించాలి అన్నది కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీదనే ఈ రోజు ఫోరెన్సిక్ ని మేము అందరం కూడా ఎక్కువ బలోపేతం చేయడం జరిగింది. ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడంలో కానీ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన శిక్షణ పొందడమే కాదు, వాళ్ళు కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని ఈ రోజు నిందితులను పట్టుకోవడం కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆ నిందితులకి త్వరితగతిన శిక్ష పడే విధంగా ఈ రోజు మా గవర్నమెంట్ పనిచేస్తుంది.
0: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. కొనుగోళ్ల అంశంలో రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సన్నవడ్లకు అదనపు నగదు చెల్లించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిర్మించిన సిమెంట్ రోడ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, సంపద సృష్టి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25% రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి పేర్కొంటూ,
2: రాష్ట్ర ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. వాళ్ళు ఎప్పుడైతే వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతారో దాని మీద జీఎస్టీ వస్తుంది. జీఎస్టీ వస్తే రాష్ట్రానికి వచ్చే షేర్ వస్తుంది, దానివల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ లో 25% ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చిన ఎంఓయూ. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో వచ్చినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జున్నూరు వేడంగి మట్టపరు గ్రామాల్లో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రహదారులు, డ్రైనేజ్ నిర్మాణాలతో పాటు తాగునీరు, సాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ తెలిపారు. గత 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడుల కోసం 117 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 122,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో హోటళ్లు, హోంస్టేలు, క్యార్వాన్ టూరిజం, హౌస్ బోట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి కార్యక్రమాలను విస్తరిస్తున్నామని చెప్పారు. జగ్గన్నతోట ప్రభల ఉత్సవం, విజయవాడ ఉత్సవం, అరకు చలి ఉత్సవం వంటి కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు జరిగే ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని

0: వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ హాజరై వారోత్సవాల్లో పాల్గొంటారు. ప్రారంభ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల వాకథాన్ నిర్వహించనుండగా యోగా ధ్యాన కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కూడా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ యువజన క్రీడా వారోత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యతో పాటు రాజకీయ రంగంలో కూడా యువత ముందుకు రావాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బి నాగరాజు అన్నారు. కర్నూలు నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నిన్న సత్కరించారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ
1: ఎందుకు స్కూల్లో పోటీ ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, ఇంటర్మీడియట్ లో ఏ విధంగా ఫస్ట్ వచ్చారు, మీ నిజ జీవితంలో కూడా ఉద్యోగ ప్రస్థానం అయితేనేమి, రాజకీయ ప్రస్థానం అయితేనేమి, ఏ ప్రస్థానం అయినా కూడా మనం మొదలు ఉండాలనే ఆకాంక్షతో ముక్కలకు ఇష్టపడాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తల్లిదండ్రులుగా మీరు కూడా పిల్లల యొక్క కోరికల మేరకు సపోర్ట్ చేయాలి. ఆ విద్య ద్వారానే మనకు గుర్తింపు వచ్చేది. కాబట్టి ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకుండా బాగా చదువుకుని లేనిపోని ఆలోచన చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
0: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పూణేలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని నిన్న సందర్శించారు. ఈరోజు విద్యార్థులు రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిచయం చేసేలా దేవాలయాల సందర్శనంతో పాటు పరిశ్రమల అభివృద్ది, సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వంటి ప్రదేశాలను సందర్శించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఎలక్ట్రిక్ బైక్పై పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎలక్ట్రిక్ వాహనం నడుపుతూ పలు కార్యక్రమాల్లో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు, MyGOV.in వెబ్సైట్కు, నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మార్కాపురం జిల్లాలోని కంభంలో నిన్న అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల పరిధిలోని 65 మండలాలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాయలసీమ కోస్తా ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో ఈరోజు 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాళ్లు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో రొయ్యల మేత ధరలు పెరగడంపై ఆక్వారైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. 2026 జనవరి నుంచి మే మధ్యకాలంలో సోయా, ఫిష్మీర్ వంటి ముడి సరుకుల ధరలు 20% పైగా పెరిగాయని, దీంతో మేత తయారీ ఖర్చు కిలోకు 31 రూపాయలు పెరిగిందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఫిష్మీల్ ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సోయా దిగుమతులపై ఆంక్షలు సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని హోంమంత్రి వి అనిత తెలిపారు. పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు ఉత్తిష్ట భారత సుధ సంగీత రూపకం ప్రసారం అవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:15 ఆంగ్లంలో వార్తల ప్రసారం. ఎనిమిదిన్నరకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి. ఇక 5:00 చిత్రసీమ

ఆరు గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గీతాలు వినవచ్చు. ఇక 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది, 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఎనిమిది గంటలకు మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 to 11:00 శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమంలో అలనాటి ఆని ముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ వింటారు.
1: ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలపై పోలీస్ సిబ్బంది పటిష్ట నిఘా ఉంచాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేశారు.

0: సరిహద్దు చెక్ పోస్ట్ తో పాటు ఎర్రవల్లి చెక్ పోస్ట్ ను అర్ధరాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల పత్రాలు, పశువుల రవాణాకు సంబంధించిన అనుమతులు, డ్రైవర్ల వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని, ప్రతి ఆడపిల్ల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ నరసింహరావు పేర్కొన్నారు. గట్టు మండలంలోని గొర్లకాందొడ్డి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ శేషం ఆధ్వర్యంలో జరిగిన గ్రామస్థాయి కిషోర బాలికల సమావేశానికి అదనపు కలెక్టర్ నరసింహరావు హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, డిడబ్ల్యూఓ సునంద, ఎంపీడీఓ చెన్నయ్య, మారుతి హనుమంతు పాల్గొన్నారు. అనాథ శిశువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. చైల్డ్ సేఫ్టీ ప్రొటెక్షన్ అడాప్షన్ కేర్ వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు రక్షిత ఆశ్రయం విభాగాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగ చిన్నారులకు సదరం ధృవపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, పింఛన్ను పొందేందుకు అవకాశం ఉందన్నారు. మహబూబ్ నగర్ లోని డిస్టిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఆసుపత్రి నుంచి వారానికి ఒకసారి ఇక్కడికి వైద్య సిబ్బంది వచ్చి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చికిత్స అందించేందుకు కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా వర్షాకాలంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జోగులాంబ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో వన మహోత్సవానికి సంబంధించి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు 11 లక్షల మొక్కలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. శిబిరంలోని క్యారం, సదరంగం, నృత్యం, చేతిరాత, చిత్రలేఖనం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఇళ్ల గణనలో వివరాల నమోదు, ఎన్యూమరేటర్లు పకడ్బందీగా చేపట్టాలని జోగులాంబ జిల్లా కలెక్టర్ సూచించారు. గద్వాల పట్టణంలోని లింగంబావి కాలనీ పరిసరాల్లో బ్లాక్ ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ గణనను ఆయన పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ లో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా కవర్ చేయాలన్నారు. రోడ్లు, సందులు, ఇల్లు, లైన్ నంబర్లు స్పష్టంగా గుర్తిస్తూ పెన్సిల్తో మ్యాప్ రూపొందించాలన్నారు. చేసిన కుటుంబాల వివరాలను కూడా సరిచూసుకుని యాప్ నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ జానకీరామ్ సాగర్, తహసీల్దార్ హరికృష్ణ, అదనపు ఇన్ఛార్జ్ అధికారి రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. యోగాభ్యాసం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కలందర్ బాషా చెప్పారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా స్థానిక కళాశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రమోహన్, నాగభూషణ్, సురేందర్ రెడ్డి, కరుణాకర్, వెంకటేశ్వరమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. హనుమకొండలో జరిగిన రాష్ట స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జోగులాంబ గద్వాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్ 18 విభాగంలో హైజంప్ లో దినేష్ సిల్వర్, రాహుల్ సిల్వర్ కాంస్య పథకాలు సాధించారు. ఎమ్మెల్యే పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో పథకాలు సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించి ఎమ్మెల్యే అభినందించారు.
1: శ్రీ కె ప్రతాప్ అందించిన జోగులాంబ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
0: ఇతర ప్రాంతాల

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం

0: సంస్కరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి గోథెన్బర్గ్లో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో చర్చలు జరిపారు. 2 రోజుల పర్యటన నిమిత్తం మోదీ నిన్న గోథెన్బర్గ్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును మోదీకి అందజేశారు. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్లో ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ప్రధానమంత్రి మోదీకి 31వ అంతర్జాతీయ గౌరవం. ప్రతినిధుల స్థాయి చర్చల్లో ఇరు దేశాల నేతలు భారత్ స్వీడన్ సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచడానికి అంగీకరించారు. ఇది ఇరు దేశాల సంబంధాల్లో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తోంది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ ట్రాన్సిషన్, అంతరిక్షం, ఆవిర్భావ సాంకేతికతలు, రక్షణ, భద్రత, పరిశోధన, ప్రజల మధ్య సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చించారు. ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ తమ ప్రజల ప్రయోజనాల కోసం కొత్త అవకాశాలను గుర్తించాలని కూడా ఇద్దరు ప్రధానమంత్రులు అంగీకరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యునైటెడ్ నేషన్స్ బహుళ పక్ష సంస్థలను సంస్కరించవలసిన అవసరం ఉందని అంటూ బహుళపక్ష వేదికలపైన సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా భారత్, స్వీడన్ అంగీకరించాయి. ఈ పర్యటనలో ప్రధానంగా 5 ఏళ్లలో ద్వైపాక్షిక ఆర్థిక లావాదేవీలను రెట్టింపు చేయడమే లక్ష్యంగా జాయింట్ యాక్షన్ ప్లాన్ ఆమోదించారు. భారత్, స్వీడన్ స్ట్రాంగర్ టుగెదర్ టువర్డ్స్ 2047 అనే శీర్షిక కింద రెండు దేశాలు 2027లో భారతదేశంలో ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సదస్సు నిర్వహించేందుకు అంగీకరించాయి. 21వ శతాబ్దపు పరిష్కారాలను కలిసి రూపొందించేందుకు ఈ పర్యటనలో ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాలు జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0ని ప్రారంభించాయి. కృత్రిమ మేధస్సు, 6G, క్వాంటమ్ కంప్యూటింగ్, లైఫ్ సైన్సెస్పై దృష్టి సారించేలాగా వర్చువల్ భారత్, స్వీడన్ జాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకరించారు. 2 దేశాల అంకుర పరిశ్రమల పర్యావరణ వ్యవస్థను అనుసంధానించేందుకు స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడార్ను బలోపేతం చేస్తారు. వాతావరణం పరంగా లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీస్ ట్రాన్సిషన్ 3వ దశను ప్రకటించారు. ప్రత్యేకంగా గ్రీన్ స్టీల్, తక్కువ కార్బన్ పారిశ్రామిక పరివర్తనలో సహకారాన్ని విస్తరించారు. రక్షణ భద్రతా సహకారం సాంప్రదాయంగా వచ్చే కొనుగోలుదారు విక్రేత నమూనా నుంచి దీర్ఘకాలిక పారిశ్రామిక భాగస్వామ్యంగా మార్చారు. పెహల్గా ఉగ్రదా దాడి తర్వాత స్వీడన్ అందించిన మద్దతుకు ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ చారిత్రాత్మక స్వీడన్ పర్యటన శతాబ్ది ఉత్సవాల జ్ఞాపకార్థం 2 దేశాలు ట్యాగూర్ స్వీడన్ లెక్చర్ సిరీస్ను ప్రారంభించాయి. స్వీడన్ ఆర్కైవ్స్లో లభించిన ట్యాగూర్ చేతి వ్రాత ఎపిగ్రామ్ల ప్రతిరూపాలతో సహా విశిష్టమైన కానుకలను 2 దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. డిజిటల్ పరివర్తన, కృత్రిమ మేధస్సు రంగంలో మన దేశం సాధిస్తున్న పురోగతిని స్వీడన్ ప్రధానమంత్రి అభినందించారు. యువరాణి విక్టోరియా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వీడన్ రాజు రాణి తరఫున నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గోథెన్బర్గ్లో ప్రధానమంత్రి ప్రవాస భారతీయులను కూడా కలుసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ వంటి కార్యక్రమాల కింద భారతదేశంలో తమ ఉనికిని పెంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. గోథెన్బర్గ్లో స్వీడన్ కంపెనీల CEOలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో భారతదేశం లోపల తన ఉనికిని మరింతగా విస్తరించుకోవాలని మోదీ స్వీడన్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. భారత్, స్వీడన్లు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, స్థిరత్వం వంటి ఉమ్మడి విలువల వారసత్వం కలిగి ఉన్నాయని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ AI కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే.

0: जा रहे हैं।
1: తన పర్యటనలో నాలుగో విడతగా ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే మూడవ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. భారతీయ ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. అక్కడ రాజు హెరల్డ్ 5వ రాజు రాణి సోనియాలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహెస్టోర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య మూడవ భారత నార్డిక్ సభ రేపు జరుగుతుంది. ఈ సదస్సులో మోదీతో పాటు నార్వే ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, ఐస్లాండ్, స్వీడన్ ప్రధానమంత్రులు కూడా పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీష్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. ముఖ్యమంత్రితో పాటు మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 2 రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 600 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. నగరంలో సుమారు 128 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన మధుర్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభించారు. అంతకుముందు గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఐడి ప్రాముఖ్యతను అమిత్ షా ప్రత్యేకంగా తెలియజేశారు.
2: एक प्रकार से रचनात्मकता, रचनात्मकता के आधार पर इनोवेशन और उद्यमिता, ये तीनों को जोड़ने वाला एक संस्थान है। जब एनआईडी की स्थापना हुई हो तब मुझे लगता है कि इसके उद्देश्यों को बहुत अच्छे तरीके से सोचा हो।
1: केंद्र आरोग्य कुटुंब संक्षेम शाखा मंत्री जगत प्रकाश नड्डा 79వ प्रपंच आरोग्य సభలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్లో చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనేది ఈ ఏడాది ఇతివృత్తమని నడ్డా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ A ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. విద్యార్థులు గమనించాలి, ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ A ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఈ నెల 26వ తేదీన కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. 4-5 రోజులు అటు ఇటుగా ఈ ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నిన్న జరిగిన మరో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను 23 పరుగుల తేడాతో ఓడించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చెన్నైలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకుంటారు. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ పైన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి

0: శ్రోతలకు ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ఉత్తిష్ట భారత సుధ సంగీత రూపకం వినండి.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉత్తిష్ట భరత సుత సంగీత రూపకం. రచన స్వరకల్పన శ్రీ ఈగ సాంబయ్య. వినండి ఉత్తిష్ట భరత సుత సంగీత రూపకం.

సుజల సుఫలమయమై సస్యశ్యామలమై సర్వసమృద్ధి శోభితమైన దేశం మనది. జగానికి గురువై జ్ఞానబోధన చేసిన దేశం మనది. వెండి కొండల్లా వెలిగే హిమాలయాలు, వేలాది ఎకరాలకు ప్రాణం పోసే జీవనదులతో రమణీయ ప్రకృతి కలిగిన దేశం మనది. రాణా ప్రతాపుడు, ఝాన్సీ వంటి ఎందరో వీరులకు శూరులకు, బాపూజీ వంటి త్యాగధనులకు జన్మనిచ్చిన పవిత్ర ధరణి మనది.

ఇంత ఔన్నత్యానికి నిలవైన మన సమాజంలో కూడా స్వార్థ సంకుచితత్వాలు పెరిగి విదేశీ నాగరికపు మోహంలో లక్ష్య విహీనమవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆ అంధానుకరణలో ఎటు చూసినా నిరాశలే ప్రతిధ్వనిస్తున్నాయి, నిస్పృహలే ప్రతిబింబిస్తున్నాయి. అందుకే నిదుర మత్తులో ఉన్న మనసును తట్టి లేపి హృదయాల్లోని అడ్డుగోడలు పగులగొట్టి నవ చైతన్యంతో ఒకే మాటగా ఒకే పాటగా ఒకే బాటగా ముందుకు నడవాలి. దేశమాత కీర్తిని కలకాలం నిలపాలి.

దేశ స్వాతంత్ర్యం కోసం జైళ్లే రాజప్రాసాదాలుగా, తుపాకీ గుళ్లే పూల చెండ్లుగా తలచి కార్యరంగంలో కర్మవీరులై స్వేచ్ఛాసీమకు పునాది సిరలై మాతృపదముల రాలిన వీరులై అమరులై దివికేగిన మన దేశభక్తులు అడుగుదాడల్ని ఆచరించటమే వారికి మనం ఘటించే అసలైన అంజలి.

సమైక్యత దృక్పథంతో సమాజాన్ని సంఘటితపరచి సాంస్కృతిక చైతన్యం ద్వారా సర్వధర్మ సమభావను పెంపొందించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడే నిజమైన పౌరుడు, స్వచ్ఛమైన దేశభక్తుడు.

తరతరాల సభ్యతా సంస్కృతిలే తపస్సుగా, గత వైభవ స్మృతులే మార్గదర్శకాలుగా, ఓ దీప కళికలా జాతి కోసం జ్వలిస్తూ జీవిస్తే మన భారత జనని పునః వైభవస్థితికి చేరుకొని విశ్వమానవ కళ్యాణానికి ప్రేరకంగా నిలుస్తుంది.

ఈ జాతి కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన మహాత్ములు, జప తపాలతో పురుషార్థాల్ని తెలియచెప్పిన మహాపురుషులు ఎందరో ఉన్నారు. ఆకాశం కృంగి పైబడ్డా, సముద్రమే ఉప్పొంగి మీదికొచ్చినా చెరగని ధైర్యం ఉంటేనే ప్రగతి సాధ్యమవుతుంది. ఈ మొక్కవోని దీక్షతో నవభారతాన్ని స్వర్గంగా మలచటానికి ప్రతి భరతసుతుడు ఓ కార్యరథుడు కావాలి.

0: ఉత్తిష్ట భరతసుత సంగీత రూపకం విన్నారు. గాయని గాయకులు శ్రీ డి సారంగపాణి, కుమారి బి సుశీల, శ్రీ బి శ్యామ్, శ్రీ ఎం దేవదాస్. వాద్య సహకారం తబలా శ్రీ సిహెచ్ ప్రవీణ్ కుమార్, కాంగో శ్రీ జి విజయ్ కుమార్, ఆర్గాన్ శ్రీ ఎస్ రఘువేందర్. వ్యాఖ్యానం శ్రీ ఎం దక్షిణామూర్తి. రచన స్వరకల్పన శ్రీ ఈగ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు శుభాష్ రాముడి చిత్రం నుంచి ఒక పాట విందాము.

0: వడ్డీ రేటు. మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు నేరం నాది కాదు ఈ చిత్రం నుంచి ఈ పాట వినండి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25%.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
4: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
5: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: సందర్భం ఏదైనా,
5: శుభకార్యం మరేదైనా,
4: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
5: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
4: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
5: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈరోజు కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వినండి.

మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

మరింతవరకు కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ధర్మచక్రం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం వినండి. సంగీతం ఎంఎం శ్రీలేఖ,

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి. శ్రావణ మాసం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలవిక పాడిన పాట. గీతరచన వెనిగళ్ళ రాంబాబు, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ధర్మక్షేత్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట గీతరచన.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఎలా చెప్పను, ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట వినండి. సంగీతం కోటి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. రుక్మిణి చిత్రం కోసం సుజాత పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం విద్యాసాగర్.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. శ్రీకారం చిత్రం కోసం పెంచల్ దాస్ నూతన మోహన్ పాడిన ఈ పాట వినండి. సంగీతం మిక్కీ జే మేయర్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు, చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే పాట ఎర్ర సముద్రం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో వందే మాతరం శ్రీనివాస్ పాడిన ఈ పాట వినండి. గీత రచన గోరెట్టి వెంకన్న.

0: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇద్దరు ఇద్దరే. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం రాజ్కోటి.

0: தான் மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: ஆயுதம் ఈ చిత్రం కోసం కుమార్ సాను నిషా పాడిన ఈ పాట వినండి. గీత రచన చిన్ని చెరుని సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఇద్దరు మిత్రుల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన ఈ పాట వినండి. గీత రచన చంద్రబోస్, సంగీతం మణి శర్మ.

RRR చిత్రం కోసం ప్రకృతి రెడ్డి పాడిన ఈ పాటతో ఈపూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రకటించిన అంశం ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

చిత్రసీమలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 10 గంటలు. వార్తల ముఖ్య అంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. భారత్ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పటిష్టమైన దేశీయ డిమాండ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, తయారీ రంగం విస్తరణతో వేగంగా ఆర్థిక పరివర్తన సాధిస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని దాటి 20,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ తీసుకువెడుతున్న ఒక నౌక గుజరాత్లోని కాండ్లాలో ఉన్న దీన్దయాళ్ పోర్ట్ అథారిటీకి చేరుకుంది. కేరళలో వీడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగే ఆన్లైన్ ఔషధాల విక్రయాలు, చైన్ ఫార్మసీల మితిమీరిన డిస్కౌంట్లకు నిరసనగా ఈ నెల 20వ తేదీన ఫార్మసీ బంద్కు పిలుపునిచ్చినట్లు తెలంగాణ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ల అసోసియేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: అబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి శబ్ద భాండాగారు నుంచి ప్రసారమవుతున్న కీర్తిశేషులు శ్రీ చుక్క సీతయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జనన ఘట్టం ఒగ్గు కథ వింటారు.
1: గంగలు ఓ గంగ మా తల్లి అమ్మ గంగ నాడి వివరాలు మరి ఎట్లు గంగను తలచి గత్తి వేసుకురెక్క జగత శారదమ్మ దయచేసే ఎత్తి మురకి విఘ్నేశ్వరుని తలచి ఈ చోట నిలిపి మరి విఘ్న వివరాలు మరి ఎట్లు వెనక చూస్తే విఘ్న అయ్యారు రూపం ముందర చూస్తే విఘ్న మూడు రూపం కూర్చుంటే కుందేలు రూపం లేతలే ఎడిపోయినా నడిచిన విఘ్నేశ్వరు నందు రూపవేరు విఘ్నేశ్వరు గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వరకు.

పూర్వకాలమందు పృథివీ అనగా స్తంభన క్రియ, జలమనగా మోహన క్రియ, అగ్ని మారణ క్రియ, వాయువు ఉచ్చాటన క్రియ, ఆకాశం ఆకర్షణ క్రియ, ఈ పంచభూతాలు ఏకమయ్యి ప్రపంచమంతా జలమయంగా ఉండెను. ఆ జలం మీద ఒక బుగ్గ పుట్టింది. ఆ బుగ్గ 9 గడిలకల్లా బుగ్గ పగిలినది. అందులో ప్రకృతి మాత ఉద్భవించింది. ఆ యొక్క నెమిలి రూపమున, ఆ నెమిలి రూపంలో ఉద్భవించినటువంటి యొక్క ప్రకృతి మాత ఆవటిచ్చినప్పుడేనా పరమాత్ముని 3 చెమట చుక్కలు ఆ నెమిలి గర్భములో పడ్డాయి. ఆ 9 గడిలకల్లా ఆ 3 చెమట చుక్కలు 3 అండములుగా మారినాయి. ఆ 3 అండములు పెట్టింది. ఒక అండముల ఈశ్వరుడు, ఒక అండముల విష్ణువు, ఒక అండముల బ్రహ్మ. బ్రహ్మకు 5 శిరములు, ఒక్కొక్కరికి 4 భుజములు. ఈ 3 పిల్లలు జన్మించినప్పుడే అటువంటి యొక్క నేమి ఆ యొక్క గంగా నది మీద ఎట్లా ఆటలు ఆడుతున్నాను.

గారు గడిల మీద పెరుగుతున్నారు. ఆ విష్ణునారాయణమూర్తి నాలుగు భుజములు చంకము చక్రము గతావనం వాళ్ళ పద్మం ధరించి ఉన్నాడు. ఆడిదాన్ని చూసిన అర్థము చూసిన

బ్రహ్మకల్నగలుగు లిమ్మతెగలు. ఆనాడు విష్ణును చూసి ఆదిశక్తి కలిగింది. ఆ కలిగినప్పుడే కామం ఎక్కువై ఆ పిల్లవాని మీద మొహం చెందినది. పిల్లగాని దగ్గరికి పోయి నన్ను ప్రేమించమన్నది. అమ్మా నువ్వు తల్లివి నేను బిడ్డను, ఇది నీకు పద్ధతి కాదన్నప్పుడే ఆదిశక్తి తోటి ఏమేమి పుట్టినైనా ఎడమ చేత వేదము కట్ట, కురి చేత మరణము కట్ట, నుష్ట చిత్రకన్ను మరి మాయకుచ్చుల బొంత, ఈ నాలుగు వస్తువులు సృష్టి అయినాయి. కామము తీర్చినప్పుడు ఆ ఆదిశక్తికి ఎట్లా కోపం వచ్చింది? బగ్గు బగ్గు రమణి నిన్న నా కళ్ళ ముందట ఉంచరాదని ఆ త్రినేత్రం తెరిచే వరకల్లా విష్ణు అనేవాడు పసుమైపోయాడు. అటువంటి యొక్క ఐదు ముఖములతో కనుక రేవి నాలుగు భుజములతో ఉన్నాడు బంతి పూసాయ బ్రహ్మ. ఒరే బాలకుడా నీవైన నన్ను ప్రేమిస్తావా లేదని, అమ్మా నువ్వు నాకు తల్లివి నేను నీకు బిడ్డను, నువ్వు మమ్మల్ని సృష్టించినవు కాబట్టి నా వల్ల కాదని, నా కోరిక తీర్చినప్పుడు నా ముందు ఉండరాదని అతను కూడా బసం చేశాడు. ఇద్దరిని బసం చేసేది ఆ యొక్కనేవి శివుడు చూసిండు. ఈశ్వరుడు అని వాడు చూసి దీని కన్నుల మహత్యం ఉన్నది, కన్ను ఓడగొడితేనే మేము రక్తం అనుకున్నాడు. ఏమిరా పిలవా నన్ను ప్రేమిస్తావా అనగా ఏమన్నాడు, నేను ప్రేమించుతాను కానీ నీవు మహిళతో, నువ్వు జన్మించి నేను మహిళతోనున్నా, గంగల పరిశుద్ధంగా స్థానమాడితే నిన్ను ప్రేమిస్తా. ఆ ఆదిశక్తి అప్పుడు పోయిందట, నువ్వు కదమ్మా మొదలు నేను చేస్తానని అవయవాలన్నీ అక్కడ పెట్టి ఆ ఈశ్వరుడు స్థానం చేసి వచ్చిండు. ఈ ఆదిశక్తి గనక ఎడమ చేతులు ఉన్న వేదం కట్ట, కురి చేతులు ఉన్న అన్నం కట్ట వస్తే చిత్రకన్ను గనక నాయకుచ్చుల బొంత ఆ తోట పెట్టి నగ్నత్వమై గంగల స్థానం ఆడుతుంది. స్థానం ఆడేటప్పుడే ఎడమ చేత ఈ వేదం కట్టబట్టిండు, కుడి చేత మరణం కట్టబట్టిండు, ఆ చిత్రకన్ను నొచ్చి పెట్టిండు, మాయకుచ్చుల బొంత కప్పుకున్నాడు. మాయను కప్పుకోని గనుకనే అగ్నేక కోపాగ్ని తోటి అరవై పుట్ల కోపము మీదికి ఆ ఉపకాయించే వరకల్లా ఆ అగ్ని జ్వాలలు పోయి ఆదిశక్తి మీద పడి కలేవరం గాలిపోయింది. ఆత్మజ్యోతి ఆకాశం అందు కనుక నేను ఆటలాడుతున్నాది. అరే ఎంత తెలివి కల్లా వాడవరా బాలవీరుడా, సరే మంచిది, నా యొక్క అహంకారము చేత తయారైన శరీరాన్ని కాల్చేసిన అక్కడ బూడిదై ఉన్నది. ఆ వేదము కట్ట మొదలు చనిపోయినటువంటి దగ్ధమైనటువంటి వాళ్ళ మీద మోపన్నాడు. రెండు కుప్పలు చేసి బ్రహ్మ మీద విష్ణు మీద మోపినప్పుడు వాళ్ళిద్దరు లేచిండు. ఆ ముగ్గురికి ఏమంట చెప్పుతున్నది, మరే బాలకుడా నా కలేవరం కాలి బూడిద అయింది కదా, ఆ బూడిదని ముగ్గురు మూడు కుప్పలు చేసుకొని మూడు కుప్పల మీద వేదం మోపన్నది. అప్పుడే అటువంటి యొక్క శంకరుడు కనుక ఆదిశక్తి బూడిది.

మూడు కుప్పలు చేసినప్పుడే పాదాల యందు పూర్తి శంకరుడు చేసుకున్నాడు, నావి యందు పూర్తి విష్ణు చేసుకున్నాడు, కంతమందు పూర్తి ఆ బ్రహ్మ చేసుకున్నాడు. ఆ మూడు కుప్పల మీద వేదం మోపినప్పుడే పాదాల యందు

0: కంటమందు శారద ఉద్భవించినది,
1: కంటమందు శారద ఉద్భవించినది,
0: ముగ్గురు స్త్రీలుగా తయారైంది. ఒరే ఈశ్వర, తెలివైన వాడవు నీవు, పాదాలు ఎందు పుట్టిన దాని పేరు పార్వతి, నా అంశతో జన్మించింది నీవు చేకొనమన్నది. ఒరే అటువంటి నీలమే గషాయ విష్ణువు, నా నావి ఎందు పుట్టింది లక్ష్మి, నీవు చేకొనమన్నది. ఒరే బ్రహ్మ, నా కంఠమందు పుట్టింది శారద వాగ్దేవత, నీవు చేకొనమన్నది. ఆ వెంటనే ఆదిశక్తి మూడు అండములు తయారు చేసి ఈశాన్యం వేసింది, ఒకటి దక్షిణం వేసింది, ఒకటి పనిమెట్టు వేసింది, మూడు లోకాలు ఏర్పాటు చేసింది. ఈశ్వర ఇదిగో చూడు, ఉత్తర దిశ ఎందుకనికనే ఎండి కొండ ఉన్నది. ఈ కైలాసాన్ని పార్వతి సమేతుండవై నువ్వు కాపాడు. ఏ బ్రహ్మా, నీవు అటువంటి దక్షిణ దిగ్భాగమందున అక్కడ సత్యలోకం ఉన్నది, సరస్వతి సమేతుండవై నువ్వు సత్యలోకాన్ని పరిపాలన చేయి 33 కోట్ల జీవుల 84 లక్షల జీవజంతుల సృష్టికర్తవై సృష్టించమన్నది. అటువంటి యొక్క పనువడి భాగమంది కనుక వైకుంఠం తయారు చేసింది. విష్ణుదేవా, లక్ష్మి సమేతుండవై నువ్వు వైకుంఠం పరిపాలన చేయమన్నది. దుష్టుల శిక్షించు, శిష్యుల రక్షించమన్నది. 3 పదవులు ఇచ్చింది కనుక అదృశ్యమైపోయింది అమ్మవారు. పోయినప్పుడే అమ్మవారు తలపండు బోధి మిగిలి ఉన్నది కదా. ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటాడు, మనము పోయినాము సత్యనాము మళ్ళీ వచ్చినాము, ఇతను సావకుంటున్నాడు మనకన్నా పెద్దవాడు. శంకరాయుది జ్యేష్ఠ భాగంగా తీసుకోమన్నాడు. ఆ మాయకుచ్చల పొంత ఆ లోపల

ఆదిశక్తి తల పండు బూర్తి కట్టుకున్నాడు. అటువంటి లక్ష్మి సమేత ఉండే విష్ణుదేవుడు వైకుంఠం వెళ్ళిపోయే, సరస్వతి సమేత ఉండే బ్రహ్మదేవుడు సత్యలోకం వెళ్ళిపోయే, ఈ మాయకుచ్చల బొంత ఆదిశక్తి తల పండు బూర్తి తీసుకొని పార్వతి సమేత ఉండే గనక కైలాసం పోతున్నాడు.

పిండాంటాన్ని మోసుటానికి ఆదిశక్తి యొక్క నాగేంద్రుడు తయారు చేసింది. 12 సురసల ప్రతాపి నాగన్న ఆ నాగన్నకు ఇల్లు తయారు చేసింది. అటువంటి యొక్కనేమి ఆ ఇల్లు అని పుట్టంటారు. ఆ పుట్టులో ఉండి పిండాండాన్ని కొనతోక మీద ఆడుస్తున్నాడు ఆ నాగేంద్రుడు. పోత పోత శంకరుడు ఏమన్నాడు, ఆ బూడిద తీసిన పుట్టల పోసాడు. ఈ బూడిదలంతా అడవులు తయారైతే ఒక్కరికి ఒక్కటే ఉండాలి, ఇద్దరు కానీ పుట్టల పోసాడు. పుట్టల పోసి కైలాసం వెళ్ళిపోయాడు. ఆ పుట్ట లోపలను మరియవి తగ్గుతున్నది, ఆ దిశక్తి బీడిద

ఆడపిల్ల జన్మించింది, ఆ పిల్లకు 5 శిరములు, 5 10 భుజములు, చక్కని యొక్క సూర్య వేడి కడలు, చంద్ర వేడి కడలు, 7 దిటీల మంది వేసినట్టు ఆ పిల్ల ఆ యొక్క పుట్ట లోపల పుట్టి ఆ నాగేంద్రుని యొక్క చుట్ట చుట్టి ఆ చుట్ట మీద బండ పెట్టి కొనతోక నోట్ల పెట్టి 12 శిరములు గొడుగు పెట్టి ఆడిస్తున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచుతున్నది. ఆ పిల్లను పుట్ట లోపల పెంచినప్పుడైనాను అటువంటి గడిల మీద మహత్యంత సేపు ఆ పిల్ల ఇంత ఇంత ఇంత ఇంత 5 పిల్లంతే అవుతున్నది. అయినప్పుడు ఆ సూర్య భగవానుడు ఉదయించినప్పుడు ఆ ప్రతాపి నాగన్న ఆ పిల్లను శిరస్సు మీద పెట్టుకొని ఆ పుట్టలకల్లా బయటికి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తుండు. అప్పుడు అక్కడ ఎవరు వస్తా ఉన్నారు? ఆ యొక్క దేవదేవుడైన శ్రీమన్నారాయణేమో వైకుంఠం ఉన్నాడు, బ్రహ్మదేవుడు సత్యలోకం ఉన్నాడు. మరి 33 కోట్ల జీవరాశుల సృష్టి చేసుకుంటే బ్రహ్మదేవుడు ఉండని దుష్టుల శిక్షించుకుంటూ శిష్యులను రక్షించుకుంటూ విష్ణుదేవుడు ఉండని ఆ బోల్లాశంకరుడు సమస్త చరాచర ప్రాణికోట్లను ఈ జీవరాశులు ఎట్లా జీవించుతున్నాయి, ఏమి భుజిస్తున్నాయి, ఏమి తాగుతున్నాయి, ఎట్లా నిద్రపోతున్నాయి చూసేద్దామని పార్వతి సమేతుండయి ఆ గజ్జల గజ్జ నంది మీద కూర్చొని బయలుదేరినాడు. పార్వతి సమేతుండే గజ్జల ఎల నంది మీద కూర్చొని ఆ దేవా సంగమయ్య గంటల శంకుని కనకనక నమ్ర

0: దాటబట్టినారా?
1: వద్దులైన వారు దాటబట్టిరి, మద్దులైన వారు దాటబట్టిరి,
0: వద్దులైన వారు దాటబట్టిరి, మద్దులైన వారు దాటబట్టిరి.
1: అడవిలో లేలు దుప్పులు మన ఓదులు మారి పెద్దప్పులు వ్యాఖ్య.

0: ఆ దేవదేవుడు గనక అక్కడి నుంచి రాణి కొంత దూరం వచ్చేవరకల్లా సూర్యోదయమైంది. ఆ నాగేంద్రుడు పట్టభద్రుడు అనేవాడు ఆ పంచదేవతను పడిగి మీద కూర్చుండి పెట్టుకుని ఆ పుట్టలకి వెళ్ళి సూర్య నమస్కారం చేస్తుండ. అటువంటి యొక్క నేను సూర్య వేడుకడలు చంద్ర వేడుకడలు ఏడు తిటీల మీద వేసినట్టే కోటి సూర్యులు ఒక్కపారి బయలుదేరితే ఎంత కాంతి ఉంటుందో ఆ అమ్మవారు అంత క్రాంతితో ఉన్నది. సూర్యుడే నల్లబడిపోయిండు. శంకరుడు చూసి ఏమిటిది ఈ విచిత్రము? సూర్యుడు తూర్పు భాగం ముందు ఉదయిస్తాడు, ఈ పనుడు భాగం ముందు ఇంత ఏలుతృత్వం చూసేవారికల్లా. అటువంటి నాగేంద్రుడు శిరం మీద పంచదేవత గజగామిని మత రూపిని కన్న తండ్రి ఓర్మిని కామిని వెయ్యారు చుడుబడి లేరు సుందరి. ఏమీ ఆ పిల్ల సౌందర్యం పార్వతమ్మ ఈ నంది దగ్గర కూర్చో ఇక్కడ నేను ఇట్లా పోయి అట్లా వస్తాను నీకేం పని అయ్యా నీతో నేను వస్తా. లేదు లేదు నాకు 12 పనులు నువ్వు అవతలకు పోయినప్పుడు నేను వస్తాను రాను నేను పోయినప్పుడు కూడా నువ్వు రావద్దు
1: నీతో నేను వస్తా తీసుకుపో.
0: పార్వతి నా మాట విను.
1: లేదు స్వామి నీకు తప్ప ఎవరితో పోవాలి నేను?
0: నా మాట విను, నేను ఎన్నో పనులుంటాయి కదా.
1: ఏది ఏమన్నా తప్పదని నీతో వస్తా.
0: లేదు ఇక్కడ ఇక్కడ ఇక్కడ నేను మళ్ళీ వస్తా. నేను వచ్చినాక నువ్వు పోదు. ఆ దేవాతంగం అయ్యా అటువంటి ఎత్తు చిన్నది వృక్షము పెద్దది కడగల్ల వృక్షము కాంచాల మరి భూమితోని పుట్టిన కారణంలో పుట్టనే పట్టభద్రుడి శిరం మీద గనుక నేమి పంచదేవతను చూసిండు. ఏమీ దీని సౌందర్యము

0: అమ్మాయి.
1: ఏమి ఈ అమ్మాయి సౌందర్యం ఎంత బాగున్నది, దీన్ని మాత్రం నేను పొందంది విడవను అంటున్నాడు. అమ్మవారు నాగేంద్రుడు శిలం మీద ఉండి ఏమంటున్నది, పళ్ళు తెరిచి పక్కనున్నవి వరే మూర్ఖ, నేను ఎవరైంది నీకు తెలియదు కదా, ఒట్టిగానే వర్ణిస్తున్నాం ఎందుకు, అక్కడ ఒక కోనేరు కాజేసింది, ఆ కోనేరులో తామర పుష్పం చేసింది, పక్కన మండి ఆ కోనేరుల పడ్డది, ఆ కోనేరుకి 7 మెట్లు కాజేసింది, ఒక్కొక్క మెట్టు మీద అడుగు పెట్టి ఎంచుకుంటారా ఒక్కొక్క పేరు, ఆ కొన మెట్టు మీదకి వచ్చేవరకల్ ఏ వరుసొత్తే ఆ వరుసతో నన్ను ప్రేమించమన్నది. మొదటి మీద అట్టు మొదటి మెట్టు మీద అడిగి పెట్టిండు సంగమయ్యా, ఇది నేను సంగమ దేవరణ అన్నాడు. రెండో మెట్టి మీద అడిగి పెట్టింది నా భార్య పార్వతి అన్నాడు. మూడో మెట్టి మీద అడిగి పెట్టినాడు బ్రహ్మదేవుడు అన్నాడు. నాలుగో మెట్టి మీద అడిగి

0: బిడ్డ అన్నాడు. బిడ్డ అన్నప్పుడే పగ్గున మండి అడ్డము జానడు పడుకోమున్నాడై తామర పిశ్వంలో బావిలు ఆడుతున్నది. ఆ చక్కని పిల్లను చూసాడు. సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు ఏడు తిట్టి ఇలా మనం వేసినట్టే అటువంటి యొక్క పనుమిట సూర్యుని చక్కదనము తూర్పున చంద్రుని చక్కదనము నటన వెయ్యి బాయిలై పిల్ల చక్కదనము అని చంకకెత్తుకొని పార్వతమ్మ రా మనకు ఒక వరహాన వర కుమార్తె దొరికింది నీకు బిడ్డగా ఉన్నది రా
1: చెప్పినంతలో పార్వతమ్మ ఏమంటాయి ఉన్నదైనా ఇంటవయ్యా.

0: పార్వతమ్మ తీసుకొని రొమ్ము కద్దుకున్నాడు. పార్వతి, మరి ఆ పిల్లకేమి పాలివు?
1: అటువంటి కొడుకులు లేని కోరిక పిల్లలు లేని పేరు చూడండి అయినా, బాబాను కనుక రొమ్ము కద్దుకున్నదైనా.

0: దేవ సంఘమయ్యా, నా దగ్గర పాపగించేటువంటి పాలు లేవు కదా, ఏమి చేయగలను అంటున్నాను.
1: పిండం లేదు, తొమ్మిది నెలలు మొయ్యలేదు, నీకు పాలు లేవంట. ఆ దేవతంగమయ్య పుత్తమంతా ఊపిది బట్టి అటువంటి ఊపములు జపములు ఉలిక్కి పెడతా ఒక్క మంత్రం ఏడు తప్పకుండా నూటికి ఒక్క మంత్రం ఆరకు మంత్రం తన వెళ్ళి చదివినాడే. పార్వతమ్మ మీద మోహన మంత్రం చదివి వీధి కొట్టినప్పుడే గుప గుప గుప ఏడు పుట్ల జ్వరం వచ్చి అటువంటి యొక్క బట్టంత బస్వాయపాలంత రూపాయి గుప గుప షేపులు వస్తున్నాయి అయినా.

పెడితే 5 నోర్లు దాపుతున్నది, ఏ నోట్లో పెట్టాలా, నాకు ఉన్న ఎరుండా, ఏం చేయాలయ్యా అనగా శంకరుడు ఏమంటాడు, కాబట్టి నన్ను ధ్యానం చేసి 5 తల ఒక్క దగ్గర కను, ఒక్కటే తలైతను. అటువంటి యొక్క నేను శంకరుడు ధ్యానం చేసినది శివ పంచాక్షర మంత్రము పఠన చేసి ఆ పాలు మాడ మీద పితికి 5 శిరములు ఒక్క దగ్గర కన్నప్పుడే ఒక శిరమైంది. ఆ పిల్ల పేరేం పెడదామయ్యా, పంచాది క్రీడల్లో పోయినాక పెడదాం పమ్మను. ఆ పిల్లని తీసుకొని పార్వతమ్మ వెనక కూర్చున్నది గజ్జల గజనంది మీద, దేవతంగా ముందు కూర్చొని

0: జగనందిగా కైలాస నగరము,
1: జగనందిగా కైలాస నగరము.
0: రానుగుట్టిన వరకు కుమార్తెను తీసుకుని కైలాస నగరము పంచాధీరుడు పాలనశాలకు చేరవచ్చింది. అటువంటి ఎర్రగూడు పచ్చగూడు ఏడు తీర్ల మహిళలు తీసేసి పిల్లలు కనుక ఏమి ఇంట్లోకి తీసుకుపోయింది.

పుట్టంగా పురుడు లేదు పెరగంగా పెళ్లి లేదంటారు, అయినా పెళ్లి సంగ తట్టుందని. 11 రోజుల్లో కస్తూరితోని అలుకులు అలిగి కర్పూర ముగ్గులు పెట్టి తల్లికి పిల్లకి స్నానం పోసి పురుడు చేసి 11, 12, 13, 21 రోజు దగ్గరకు వచ్చినది. శంకరునికి ఒక కుమార్తె యొక్క రేణుక కుమార్తెన్నదని, ఎప్పుడైతే 21 రోజు తొట్టెలు వేస్తానని దేవాన దేవతలు 33 కోట్ల దేవతలకు చెప్పారు.

శంకరునికి ఒక కుమార్తె ఎక్కరు ఏనుక కుమార్తెన్నదని. ఎప్పుడైతే 21 తొట్టెలు వేస్తానని దేవాన దేవతలు 33 కోట్ల దేవతలకు చెప్పిండో బ్రహ్మదేవుడే బ్రాహ్మణుడే వచ్చే జాతకర్మలు చూసి మరి అటువంటి పిల్ల పేరు ఏమి పెడతా ఉన్నాడు? అటువంటి యొక్కనేమి నీ ఇళ్ళల్లో పుట్టింది నిలవేని కనుకనేమి పుట్టెల పుట్టింది భూలోకరమ్మ జలముల పుట్టింది జల వీర సుందరి.

0: ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు శ్రీ చుక్క సత్తయ్య బృందంచే శ్రీ రేణుక ఎల్లమ్మ జననఘట్టం బొగ్గు కథ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: నుంచి అలాగే కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుధ్, శ్రేయాంశ్ వీళ్ళందరూ గుర్తు చేసినటువంటి పాట ఏంటో తెలుసా? యమలీల సినిమా నుంచి పాట వినిపించమన్నారు. ఎస్పెషల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడినటువంటి ఈ పాట భువనచంద్ర గారు సాహిత్యాన్నిచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు నిజంగా ఈ పాటతోటి, అంటే అప్పటికే రాజేంద్రుడు గజేంద్రుడు లాంటి సినిమాలతోటి సుపరుపట్లు అందుకున్నప్పటికీ ఈ పాటతోటి యూత్ని తెగ ఆకర్షించారు. ఈ పాటతోటి ఒక బట్టల సేల్స్ అనేవి తెగ పెరిగిపోయాయి. ఇంతకీ ఏంటా సేల్స్ అని అనుకుంటున్నారు కదా. ఎస్, వినండి.

రా, నిజంగా తెగ వేసారు జీన్స్ ప్యాంట్లు కదా. మరి ఒకసారి మీ పాత పెట్టెలో ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్లను తీసి చూడాలన్నంత ఫీలింగ్ కలిగింది కదా. ఎస్, చూడండి చూడండి, చక్కగా అప్పటి నుంచి ఈ జీన్స్ ప్యాంట్ల క్రేజ్ బాగా పెరిగింది. పాటల ద్వారా కూడా ఇలాంటి వాటికి సేల్స్ పెంచచ్చు అని యశ్వీ కృష్ణారెడ్డి గారు ఒకసారి రుజువు చేశారు. రైట్, ఇలాంటిది సూపర్ డూపర్ ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆ జయసురభి రమేష్. ఎస్, ఎవర్గ్రీన్స్ హిట్ సాంగ్స్తో పాటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా. ఎస్పెషల్లీ విజయవాడ అంటే గుర్తొచ్చేది ఏంటి? ప్రకాశం బ్యారేజ్ కదా, మన కనకదుర్గమ్మ గుడి, వ్యాపారాల హడావిడి. కానీ ఇప్పుడు బెజవాడ కాస్త హైదరాబాద్ అలవాట్లతో, కల్చర్తో పోటీ పడుతూ ముందుకెళ్తుందట. ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ అనగానే దమ్ బిర్యానీ బ్రాండ్ కావచ్చు, కానీ అట్ ప్రజెంట్ బెజవాడకు కూడా అది ఒక ట్రెండ్గా మారింది. ఎస్, విజయవాడ ఇప్పుడు బిర్యానీ అడ్డంగా మారిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా చేసిన సర్వేలో విజయవాడలో ఆన్లైన్ ఆఫర్లతో 90% కేవలం బిర్యానీలేనటండి. ఇక్కడ పొద్దున 4 గంటలకి అలారం కంటే ముందు బిర్యానీ వాసనలు మేల్కొల్పుతున్నాయట. అంతేకాదు, అర్ధరాత్రి దాటినా సరే కుండ బిర్యానీలు, దమ్ బిర్యానీల కోసం క్యూలు కడుతున్నారట కొందరు. ఆన్లైన్లో ఆర్డర్లు పెడుతున్నవారు ఇంకొందరు అంటూ డెలివరీ బాయ్స్ చెప్తూ ఉన్నారు. సో మరి బిర్యానీ ఎవర్ గ్రీన్గా మారుతుంది. ఏదైనా కూడా సమ్మర్ కాబట్టి మరి బిర్యానీ విషయంలో కొంచెం దూరంగా ఉండి బాడీని కూల్గా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మసాలాలు ఎక్కువ తింటూ ఉండడం వల్ల బాడీ హీట్ ఎక్కువ అవుతుంది. విజయవాడ లాంటి కొంత తీవ్ర ప్రదేశంలో మరింత ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే.

0: రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: నేను మీ ఆర్జే సురవి రమేష్ మనమున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో. ఇప్పుడు మీకోసం మరో వండర్ఫుల్ హిట్ సాంగ్. ఏంటి అంటే, మరి రకరకాల పాటలు, డ్యాన్స్ నెంబర్స్, అలాగే ట్రెండింగ్ నెంబర్స్తో పాటు దేశభక్తిని పెంచేటటువంటి పాటలు కూడా ఆ టైంలో వచ్చాయి. ఎస్పెషల్లీ 1993లో వచ్చినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగే కదా. మరి ఈ పాటని వినిపించండి అంటూ సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి తొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వరి, విక్రాంత్ బాబు కుటుంబ సభ్యులు, అలాగే శ్రావ్య, హానీబాబు, అనిత, కుశాల్, కరీంనగర్ నుంచి మెసేజ్ పంపించారు. వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, అలాగే భవ్య, శ్రీ, సుధారామయ్య కుటుంబ సభ్యులందరూ పంపించారు. వీళ్ళందరూ కూడా మేజర్ చంద్రకాంత్ నుంచి పాట వినిపించమన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఈ పాటకి జారాజ్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆ పాట ఇప్పుడు మీకోసం.

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు కట్టాలి రా శిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుడు తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

సరిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే పొమ్ములొచ్చిన దమ్ము లెబడికి వచ్చరా. బడుకు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ గొడ్డని పన్ను గడతది చూడరా.

0: ఎస్, ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట కదా. ఇలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాల గని
3: మధురగా నాడ మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: マヌケなレンジェル。
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. కొందరికి అస్సలు ఇష్టం ఉండదబ్బా, ఎందుకంటే ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ వింటూ వినిపిస్తూ ఉంటే లేదు లేదు లేదు నా మైకు నాకు ఇచ్చేయి అంటూ తెగ సతాయించేస్తున్నారు తెలుసా. ఎందుకంటే నెక్స్ట్ షోకు ప్రిపేర్ అయిపోయారు. ఇందుకీ ఎవరు అనే ఉత్సాహం మీలో ఉంది కదా. ఎవరు అంటే
2: ఆర్జే లక్ష్మి.

0: ఏ అజాజే లక్ష్మి, నా లక్ష్మి చాలా ఉత్సాహంగా కనబడుతుంది. ఏంటి అస్సలు ట్రాఫిక్కే లేదా ఏంటి?
1: ట్రాఫిక్ తక్కువగానే ఉంది, కానీ మన శ్రోతల్ని పలకరించాలనే ఆనందం ఒకటి ఉంటుంది కదా. సో ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఉంటుంది.
0: ఓకే,
1: మనం మెట్రోలో వచ్చేసాం కాబట్టి మనకు అంతగా అర్థం కాదు.
0: ఓకే సో లక్ష్మి, మరి సమ్మర్ అనగానే అందరికీ వెకేషన్స్ ఎక్కువగా గుర్తొస్తుంటాయి, మరి సమ్మర్ వెకేషన్ పై నీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి ప్లేస్ని చూజ్ చేసుకుంటే, అంటే ఒక్కసారి చాలా మంది ఏంటంటే ఏదో బ్యూటీ స్పాట్స్ కో రాకపోతే వెళ్తూ ఉంటారు, అలా కాకుండా ఇన్నోవేటివ్గా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తే మంచిది?
1: సెలెక్ట్ చేసుకోవాలంటే యాక్చువల్గా మనకి సమ్మర్ చాలా ఎక్కువ, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ మన కంట్రీలోనే చాలా ఉన్నాయి, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో కూలింగ్ చూసుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం మన మనసుకి ప్రశాంతతనిచ్చేది. అది ఆధ్యాత్మిక స్థలం కావచ్చు, లేదంటే ఒక ప్రకృతి సౌందర్యాన్ని కూడిన స్థలం కావచ్చు. సో ఎక్కడికైనా సరే కొంచెం, అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ డిస్టెన్స్లో కాకుండా మన ఇండియాలోనే హ్యాపీగా చక్కగా వెళ్ళి చూసేసి రావచ్చు.
0: ఓకే, ఇండియాలోనే చక్కగా చూసి రావాలన్నావు కాబట్టి మరి ఇండియాలో చూసి రావడానికి ఒక ఫెసిలిటీని గవర్నమెంట్ కల్పిస్తుంది, అది ఏంటో నేను కూడా చెప్తాను. ఓకేనా?
1: చెప్పండి.
0: రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇంతకీ ఇండియాలోనే తిరిగేటటువంటి ఆ ప్లేస్ ఏంటి అని అనిపిస్తుంది కదా. ఎస్, అదేంటో ఒక అదిరిపోయే పాట. ఎందుకు అదిరిపోయే పాట అంటున్నానంటే, ఒకవైపు ఇళ్ళరాజా గారు, మరోవైపు రాజ్కోటి గారు, ఇలా వీళ్ళందరూ కీరవాణి గారు తమ తమ పాటల్ని తోటి ఎంటర్టైన్ చేస్తూ ఉంటే, ఒకవైపు ఏఆర్ రహమాన్ తనదైన స్టైల్ని జనాలకు అలవాటు చేస్తూ ఉన్నారు. అలాంటి పాట, ఆయన కంపోజ్ చేసినటువంటి పాటలు ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తూ ఉంది. ఓకేనా? మరి అలాంటి పాట ఇప్పుడు మీకు ఏ సినిమా నుంచి అంటే ప్రేమికుడు నుంచి వచ్చేస్తుంది. లేట్ చేయకుండా పాట విన్నాం, స్టే ట్యూన్డ్.

అదిరి పోయే పాట కదా, ప్రేమికుడు ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో. ఏఆర్ రహమాన్ అండ్ సురేష్ పీటర్స్ పాడినటువంటి పాట రాజశ్రీ సాహిత్యం, ఏఆర్ రహమాన్ కంపోజిషన్. మామూలుగా లేదు 1994లో వచ్చినటువంటి ఈ సినిమా, అప్పటికి ఇప్పటికీ ఎస్ తెలిసిందే కదా సూపర్ డూపర్ హిట్. మరి ఈ టైంలో ఒక విషయం చెప్తానండి, ఈ సమ్మర్ వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం, వైజాగ్ బీచా, గోవానా, లేక ఫ్లైట్ ఎక్కి మాల్దీవ్స్ వెళ్దామా? హలో, వీటన్నిటినీ బాప్లాంటి ఒక క్రేజ్ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే ఫ్లైట్ జర్నీ అంటే రన్వే మీదే ల్యాండ్ అవ్వాలి అని అంటాము అనుకుంటాము, కాదు ఇప్పుడు నేరుగా సముద్రంలో నీళ్ళలోనే ల్యాండ్ అయిపోవచ్చు. ఎస్, అది ఎక్కడ అంటే ఫారెన్లో ఎక్కువగా మనం చూసేవాళ్ళం. అయితే మన భారతదేశం మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ లక్షాద్వీప్లో ప్రారంభం కాబోతుంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కల్పేని, కద్మత్, కిల్టాన్, కవరత్తి, అలాగే అగత్తి లాంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్కి ఇక జస్ట్ 9 నుండి 10 మందితో ఈ సీప్లేన్ గాల్లో తేలుతూ నీళ్లపై వాలుబోతుంది. అగత్తిలో రీసెంట్గా చేసిన ట్రయల్స్ కూడా సక్సెస్ అయ్యి మరి లేట్ చేయకుండా ఈ సమ్మర్లో ఆకాశంలో విహరిస్తూ సముద్రపు అలలపై ల్యాండ్ అయ్యే ఈ సరికొత్త అడ్వెంచర్ కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోండి. ఓకేనా? రైట్, ఇది ఈరోజు సూపర్ డూపర్ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. ఇలాంటి హిట్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి, అవన్నీ వినాలంటే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్ టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మరో షోలో మరిన్ని మంచి మాటలు, పసందైన పాటలు విందాం. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మరో ఎవర్గ్రీన్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. హలో బ్రదర్ నుంచి స్టేడియం.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నుంచి వియత్నాం, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాలతో సంబంధాలు మరింత విస్తృతమవుతాయని మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వాణిజ్య రంగ ప్రముఖులు, సీఈఓలు స్వీడన్లో ప్రధానమంత్రిని కలిశారు. భారతదేశం చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశంలో వచ్చిన మార్పును వారు ప్రశంసించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు నుంచి యువజన క్రీడా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలు, సేవలను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు చెప్పారు. కేరళలో విడి సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తోంది. రాష్ట ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. ప్రభుత్వం వీటికి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. చర్లపల్లి తిరుచానూరు వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం చర్లపల్లి నుంచి రాత్రి 9:30 బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12:30 తిరుచానూరు చేరుకుంటుంది. రాష్ట్రంలో మరో 3 గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. ప్రజలు ఎండవేళలో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. ఈ నెల 26 నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రాత్రి 7:30 తలపడతాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి సమయం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు గారు వారసుడిగా చిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేశారు. అది కూడా స్వయాన తండ్రి గారి దర్శకత్వంలోనే. ఇక ఆ తర్వాత సినిమాకు తనను మెరుగుపరుచుకుంటూ నటసింహంగా తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడిగా వెలుగొందుతున్నారు. ఎవరి గురించి ఇదంతా చెప్తున్నానో ఈ పాటకి అందరికీ అర్థమైపోయింటుందనుకోండి. కన్ఫర్మేషన్గా ఒక పాట వినిపిస్తాను. ఆ హీరో నటించిన పాటలే ఈరోజు మనం గుర్తుకొస్తున్నాయిలో వింటామన్నమాట. మరి వినేద్దామా ఆ పాట?

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయిలో. మరి ఇందాక పాట విన్నాం కదా, ఆ పాట వింటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు, ఆయన నటించిన సినిమాలోని కొన్ని హిట్ సాంగ్స్ వినబోతున్నాము అని. తాతమ్మ కళ సినిమాతో నటుడిగా తొలి అడుగు వేశారు. అన్నదమ్ముల అనుబంధం, శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, అక్బర్ సలీం అనార్కలి తదితర చిత్రాలలో తండ్రిగారి పర్యవేక్షణలో నటనకు మెరుగులు దిద్దుకున్నారు. మరి ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. మరి పాట వినిపించిన ముందు ఒక స్పాట్ వేస్తాను, ఆ తర్వాత పాట. ఓకేనా?

అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోనే ఇలాంటి హిట్ సాంగ్స్ వింటున్నాం. ఇందాక విన్నాం కదా సీతారామ కళ్యాణం సినిమాలోని ఆల్ టైమ్ హిట్ సాంగ్. నిజంగా ఆ సినిమా ఎంత బాగుంటుందో కదా. ఒక లవ్ స్టోరీని అంటే దేవుళ్లతో ముడిపెట్టి ఇద్దరు ఈ రెండు ఊళ్ళ మధ్య గొడవలతోటి కనెక్ట్ చేసి ప్రజెంట్ చేసిన ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీ అలాంటి సినిమా. సాంగ్స్ అయితే ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో. ఇక మరి కెరీర్ స్టార్టింగ్లో విలేజ్ బ్యాక్డ్రాప్ మాస్ ఓరియంటెడ్ చిత్రాలతో విజయాలను అందుకున్నారు బాలకృష్ణ గారు. పర్టికులర్గా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో తెలుగుతనం ముట్టిపడే పంచకట్టితో పల్లెటూరి యాసతో కూడిన డైలాగ్స్తో మన ఇంట్లో కుర్రాడా అనిపించేలా ఆకట్టుకున్నారు. మంగమ్మగారి మనవడు, ముద్దల కృష్ణయ్య, మువగోపాలుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడైతే మీకు వినిపిస్తాను మంగమ్మగారి మనవడు సినిమాలోని ఒక పాట. ఈ సినిమా అయితే చెప్పక్కర్లేదు మీకు, ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ అన్నీ కూడా. ఇక భానుమతి రామకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుంది, అసలు ఎలా ఉంటుందంటే అంత చక్కగా ఉంటుంది బామ్మగారి క్యారెక్టర్లో. అసలు సినిమా విజయం కావడానికి, అంత విజయవంతం కావడానికి కూడా మెయిన్ భానుమతి రామకృష్ణ గారు అని చెప్పొచ్చు. మరి ఇక ఆ సినిమాలోని ఈ పాట వినేద్దాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించిన కబుర్లు మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. ఒకదాని మించి ఒకటి హిట్ సాంగ్స్ కదా. యాక్చువల్గా తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు అన్నట్టు సాంఘిక జానపద పౌరాణిక సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్నారు బాలకృష్ణ గారు. మనందరికీ తెలుసు డైలాగ్ డెలివరీలో ఆయన స్టైల్ ఎంత విలక్షణంగా ఉంటుందో. అఫ్ కోర్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనుకోండి, ఎంత భారీ డైలాగ్ అయినా సరే అనర్గళంగా చెప్పడం బాలయ్య స్పెషాలిటీ. అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునేది ఈ పేరుతోటి కదా. ఇంకొన్ని కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను, వింటూనే ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. ఇప్పుడైతే ముద్దుల కృష్ణయ్య సినిమాలోని ఈ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ మీకోసం.

అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ వింటున్నాం. మరి ఎక్కువ డ్యూయల్ రోల్స్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోలలో బాలకృష్ణ గారు టాప్.

ఉంటారని చెప్పాలి. అపూర్వ సహోదరులు ఆదిత్య 369, రాముడు, భీముడు, పెద్దన్నయ్య, రీసెంట్ అఖండ, సింహ అని అంతకుముందు చంద్రకేశ్వరరెడ్డి, తర్వాత వచ్చిన లెజెండ్లు సాధించిన విజయాలు మర్చిపోగలమా? మరైతే ఇప్పుడు విందా అపూర్వ సహోదరులు సినిమాలోని ఈ చక్కటి యుగళగీతాన్ని. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది సినిమా. ఇందులో భానుప్రియ, విజయశాంతి గారు యాక్ట్ చేశారు. ఇక కమర్షియల్ పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో తీసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. మరి ఈ సపరేట్ సాంగ్ మీకోసం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని ఆపద మధురలను, చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్గా బాలకృష్ణ గారు ప్రతి సినిమాలో సినిమా పట్ల ఆయనకుండే ప్యాషన్, పడే కష్టం, నిబద్ధత మనకు తెలుస్తూనే ఉంటాయి. చక్కటి స్టోరీ, ఆకట్టుకునే మాటలు, అలరించే పాటలు, వినోదం, విలువలతో ఎప్పుడూ రాజీ పడకపోవడం. దర్శకులు ఎవరైనా సరే బాలకృష్ణ గారి సినీ ఫార్ములా ఇలాగే ఉంటుంది. మరి ఇంకా ఉన్నాయి చెప్పాల్సిన సంగతులు. కీప్ లిజనింగ్, గుర్తుకొస్తున్నాయి. ముందైతే ఒక స్పాట్ వినిపిస్తాను, ఆ తర్వాత ముద్దల మావయ్య సినిమా నుంచి ఒక చక్కటి పాట. యాక్చువల్గా తల్లి తండ్రి అన్నీ తానే పెంచిన చెల్లి కోసం ఒక అన్న ఎంత చేయగలడు, ఎంతవరకు వెళ్ళగలడు అనేది చాలా భావోద్వేగభరితంగా వచ్చిన సినిమా ఇది. ఎంత సూపర్ హిట్టో చెప్పక్కర్లేదు, ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో వచ్చిన సినిమా. మరి అందులో ఒక పాట వినిపిస్తాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను ఆస్వాదిస్తున్నాం. తండ్రి చాటి తనయుడిగా శ్రీరంగ ప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా సినీ పరిశ్రమలో తెలుగు ప్రేక్షకుల మనస్సులో సువర్ణ అధ్యాయాన్ని, సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ గారు. నందమూరి తారక రామారావు గారి బయోపిక్లైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా, తండ్రి పాత్రను పోషించిన కొడుకుగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెద్దన్నయ్య సినిమాలో నుంచి ఈ చక్కటి పాట. ఆస్వాదించండి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 6 దశాబ్దాలుగా సినిమాలలో నటిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్స్ లో స్థానం దక్కించుకున్న తొలి హీరోగా అవార్డు అందుకున్నారు. ఇక భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మరి మరో పాట వినిపించేస్తాను ఇప్పుడు. సమరసింహారెడ్డి సినిమాలో పాటలన్నీ కూడా మీ అందరికీ తెలుసు కదా ఎంత హిట్ సాంగ్స్. యాక్చువల్గా సినిమాల దిశను మార్చి ట్రెండ్ని సెట్ చేసే సినిమాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి సినిమాలో ఒకటి సమరసింహారెడ్డి. మరి అందులోని సూపర్ సాంగ్ మీకోసం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయిలో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన నటించిన సినిమాల్లోని పాటలను వింటున్నాం. ఇవి కొన్ని మాత్రమే, మనకున్న టైం కొద్దే. పాటలు మాత్రం బోల్డ్ కాబట్టి ఉన్న వాటిలోనే కొంచెం మన ఫేవరెట్ సాంగ్స్ వినిపిస్తున్నానమాట. యాక్చువల్గా తన నటనతో, చిత్రాలతో కొన్ని తరాల్లో ప్రేక్షకులను ప్రభావితం చేశారు, చేస్తున్నారు కూడా. డిఫరెంట్ సబ్జెక్ట్స్తో సినిమాలు చేస్తూ పాత్రలకు తగినట్టు తనను తాను మౌల్డ్ చేసుకుంటూ తన అన్స్టాపబుల్ సక్సెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ వై హీఈస్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 12:05 దాటింది. ఈరోజు వరల్డ్ మ్యూజియం డే. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నేను మీ ఆర్జీ లక్ష్మి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మనం గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజుకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు May 18 అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటో ఇందాక చెప్పే కదా మీకు, ఇంటర్నేషనల్ మ్యూజియం డే. అసలు మన హైదరాబాద్లోనే ఉంది కదా సాలార్జంగ్ మ్యూజియం, మరి ఈ డే గురించి తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఈరోజు. ఈ సందర్భంగా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం May 18th అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఒక దేశానికి సంబంధించిన నాగరికత, చరిత్ర, వాస్తు, శిల్పకళలు, వారసత్వాన్ని తెలియజేసే విలువైన వస్తువులను భద్రపరిచి ప్రజలకు అవగాహన కల్పించేవి మ్యూజియంస్ కదా. మనమైతే మన పర్సనల్ థింగ్స్ అనుకోండి, ఏమన్నా అక్షరాల రూపంలో ఉండేవైతే డైరీలో రాసుకుంటాం, వస్తువులు అయితే ఇంట్లో లాకర్లలోనో లేదంటే కబోర్డ్స్లోనో భద్రంగా దాచుకుంటాం కదా. మరి దేశానికి సంబంధించినవి అయితే మ్యూజియంసే కదా. ఇలాంటి మ్యూజియంల ప్రాముఖ్యతను, చరిత్రను, సాంస్కృతిక వారసత్వం కాపాడటంలో వాటి ప్రాముఖ్యతను తెలియచేయడమే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ రోజు థీమ్, అంటే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే, మ్యూజియమ్స్ యునైటింగ్ ఎ డివైడ్ వరల్డ్, అంటే విభజించబడిన ప్రపంచాన్ని ఏకం చేస్తున్న మ్యూజియంలు అని అర్థం. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లోని మ్యూజియంస్లో స్పెషల్ ఈవెంట్స్తో పాటు సందర్శకులకు ఫ్రీ ఎంట్రీని కూడా కల్పిస్తాయి. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు కొన్ని వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: delhi-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మ్యూజియంని చూడటం అంటే చరిత్రను తెలుసుకోవడం, ఆయా కాలంలోకి మనల్ని మనం తీసుకెళ్లడం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎంచక్క నగరంలోని సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించండి. ఓకేనా? మరి సమయం 12:30 కావస్తుంది. కొన్ని క్షణాలను వార్తలు ప్రసారమవుతాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నగరంలోని సాలార్జంగ్ మ్యూజియంను సందర్శించండి. ఓకేనా? మరి సమయం 12:30 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో విడి సతీష్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈవేళ ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగబోయే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పెట్టుబడులు, ఆవిష్కరణలు, తయారీ రంగాలకు ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఒకటిగా భారతదేశం ప్రస్తుతం నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన 2 రోజుల స్వీడన్ పర్యటనలో భాగంగా గోతెన్బర్గ్లో జరిగిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో అన్ని కంపెనీలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పిన ప్రధానమంత్రి, రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వాములు కావడానికి వీలుగా ఒక వ్యవస్థాగత యంత్రాంగంతో సహా వివిధ చర్యలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గత 12 ఏళ్లుగా సంస్కరణలు, పనితీరు, పరివర్తన, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాథమిక మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ పూర్తి వేగంతో దూసుకుపోతోందని స్పష్టం చేస్తూ, తయారీ రంగం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, స్వచ్ఛమైన ఇంధనం ఇతర రంగాల్లో తమ ఉనికిని పెంచుకోవాలని స్వీడన్ కంపెనీని కోరారు. టెలికాం, డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన 5 ప్రధాన రంగాల్లో ఉన్న సామర్థ్యాలను ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశాన్ని గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడంలో సహాయపడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, డీప్ టెక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ, పట్టణ పరివర్తన, ఆరోగ్య సంరక్షణ, లైఫ్ సైన్సెస్ వంటి ఇతర రంగాల కూడా పరస్పర సహకారం కావాలని ప్రధానమంత్రి కోరారు.
1: స్వీడన్ ఇండియా టెక్నాలజీ అండ్ ఏఐ కారిడోర్ కో మజబూత్ కర్నే కే లియే ఠోస్ ఇనిషియేటివ్స్ పర్ కామ్ కరెంగే. దోనో దేశో కే స్టార్టప్స్ ఆర్ రీసెర్చ్ ఇకో సిస్టమ్స్ కే బీచ్ సంపర్క్ బఢానే కే లియే హమ్ ఇండియా స్వీడన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ బనానే జా రహే హై.
0: సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి తరంగాన్ని భారతదేశంలోనే ఉమ్మడిగా రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో పెరుగుతున్న వేగాన్ని, ముఖ్యంగా చారిత్రాత్మక భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడాన్ని మోదీ స్వాగతించారు. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులు భారత యూరప్ వ్యాపార భాగస్వామ్యానికి కొత్త విలువను చేకూరుస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డర్ లియన్, సీనియర్ యూరోపియన్ పారిశ్రామిక నాయకులు, ప్రముఖ యూరోపియన్ భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ యువరాణి విక్టోరియా, ప్రధానమంత్రి క్రిస్టర్సన్తో కలిసి ఎంపిక చేసిన స్వీడన్ కంపెనీల CEOలతో కూడా ముఖాముఖి చర్చలు జరిపారు. నిన్న రాత్రి ప్రధానమంత్రి మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో గోతెన్బర్గ్లో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచేందుకు ఇద్దరు అంగీకరించారు. ఈ పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలకు చేసిన విశిష్ట కృషికి, దూరదృష్టితో కూడిన నాయకత్వానికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వీడన్లో అత్యున్నత పురస్కారమైన రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డును అందజేశారు. ఒక ప్రభుత్వ అధీనతకి ఇవ్వగల అత్యున్నత పురస్కారం ఇది. కాగా ప్రధానమంత్రికి ఇది 31వ అంతర్జాతీయ గౌరవం. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ అనంతరం నిన్న స్వీడన్లోని గోతెన్ చేరుకున్నారు. 4వ విడతలో ప్రధానమంత్రి ఈరోజు నార్వే చేరుకుని అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సభలో ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. అలాగే

0: ఒక భారతీయ ప్రధానమంత్రి నార్వే సందర్శించడం 43 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ అక్కడ రాజు హెరాల్డ్ ది ఫిఫ్త్, రాణి సోనియాలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. నార్వే ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు వియత్నాం, సౌత్ కొరియా దేశాల పర్యటన నిమిత్తం బయలుదేరి వెళ్లారు. ద్వైపాక్షిక సంబంధాల పరిధిని మరింత విస్తరించడం కోసం ఈ రెండు ఆసియా దేశాల్లో పర్యటించడానికి తాను ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్రాధారిత సహకారాన్ని పెంచడం, హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్థిరత్వాలను పెంపొందించడంపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా 79వ ప్రపంచ ఆరోగ్య సభ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 6 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఈరోజు జెనీవాలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం గ్లోబల్ హెల్త్ను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోందని జేపీ నడ్డా తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త యూడీఎఫ్ మంత్రివర్గం ఈరోజు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేసింది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
1: వడసేరి దామోదర మేనోన్ సతీశ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിന്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തയും
0: മാജീ കെപിസിസി അധ്യക്ഷൻ രമേശ് ചെന്നിത്തല, പ്രസ്തുത കെപിസിസി അധ്യക്ഷൻ സണ്ണി ജോസഫ്, മറൊക മാജീ അധ്യക്ഷൻ കെ മുരളീധരൻ, IUML നായകുടു പി കെ കൂൻഹാലി കുട്ടി തദ്ദിതരു കൊന്ത മന്ത്രിവർഗ്ഗലോ സീനിയർ നായകുള്ളോ ഉന്നാരു. തിരുവനന്തപുരംലോ 21 മന്ദി സഭ്യല മന്ത്രിവർഗ്ഗ പ്രമാണ സ്വീകാര മഹോത്സവം പ്രസ്തം കൊനസാഗുതുంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాయ్పూర్లో 400 నెక్స్ట్ జనరేషన్ డయల్ 112 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ థమన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ డయల్ 112 సేవలు ఛత్తీస్గఢ్లోని 16 జిల్లాల్లో మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు రాష్ట ప్రభుత్వం ఈ సేవలను అన్ని 33 జిల్లాలకు విస్తరించింది. అనంతరం అమిత్ షా బస్తర్కు పయనమయ్యారు. అక్కడ నేతనార్ గ్రామంలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF క్యాంప్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాసేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రభుత్వ డిజిటల్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ కేంద్రం ఎందుకనో దోహదపడుతుంది. ఈ సాయంత్రం అమిత్ షా జగ్దల్పూర్ చేరుకుని అమర వాటికలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన రేపు జగదల్పూర్లో 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మహారాష్ట శాసనమండలికి సంబంధించి 16 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 22వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు వస్తాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం LTTEతో శ్రీలంక సాగించిన పోరాటం ముగిసి 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధం ముగింపును స్మరించుకుంటూ శ్రీలంక అంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర శ్రీలంకలోని నంది కాదల్ కలపు ప్రాంతంలో LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరణించిన తర్వాత 2009 మే 18వ తేదీన LTTEపై సైనిక చర్య ముగిసినట్లు శ్రీలంక అధికారులు ప్రకటించారు. కొలంబోలోని సెంట్రల్ బ్యాంక్, కట్టునాయకేలోని అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పౌర ఆర్థిక మతపరమైన లక్ష్యాలపై జరిగిన వరుస దాడులకు LTTE బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయక ఆధ్వర్యంలో రేపు బట్టరములలో జాతీయ విజయ దినోత్సవ సంస్మరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్లేఆఫ్ వాసల్ సజీవంగా ఉంచుకుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈరోజు చెన్నైలో నెమే చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. విశేషాలు మరొకసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నార్వే చేరుకున్నారు. కేరళలో వీడీ సతీషన్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 చెన్నైలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 12:40 దాటింది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నమే ప్రధాన ఆహారం మనకి. తర్వాత అంటే టిఫిన్స్, కెలాక్స్, బ్రెడ్ లాంటివి యాడ్ అయ్యాయి. కానీ అంతకుముందు 3 పూటల రైసే తినేవాళ్ళు చక్కగా. అప్పటి లైఫ్ స్టైల్కి శ్రమకి సరిపోయేది. మరి ఇప్పుడు వే ఆఫ్ లివింగ్ చేంజ్ అయింది. అన్నం అంటే భయం, అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమో అని కదా. ఈ విషయం గురించి కొన్ని విషయాలు ఇవాళ ఈ ట్వీట్లో. స్టే ట్యూన్ టు వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీయాన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మనం రైస్ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా బరువు పెరగడానికి రైస్ మాత్రమే రీజన్ కాదంటండి, తినే క్వాంటిటీ, ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ కూడా నట. సో సరైన టైంలో సరైన పరిమాణంలో తింటే నో ప్రాబ్లం అంటారు. ఇంకా చెప్తాను మరిన్ని విశేషాలు. కీప్ లిజనింగ్ ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక లవ్లీ మెస్మరైజింగ్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈ ట్వీట్ లో రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఈ మధ్య బ్రౌన్ రైస్ కూడా దొరుకుతుంది మార్కెట్లో. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, సో కడుపు నిండినట్టుగా ఉండి ఎక్కువసేపు ఆకలి వేయకుండా హెల్ప్ అవుతుందట. అన్నంతో ఎక్కువ ఆయిల్ ఫ్రైలు తీసుకోకుంటే, అంటే తీసుకుంటే వెయిట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ కాబట్టి కూరగాయలు ప్రోటీన్స్తో కలిపి తింటే హెల్దీ అంటున్నారు నిపుణులు. మరి చెప్తాను మరిన్ని విషయాలు. ఇప్పుడైతే మీకోసం ఒక పాట వినిపిస్తాను, భలే భలే మగడవే సినిమా నుంచి ఎనర్జెటిక్ డ్యూట్. ఎంజాయ్ దిస్.

0: అది జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. యాక్చువల్గా మనం రైస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. రైస్ అంటే భయపడటానికి మెయిన్ రీజన్ ప్రెజెంట్ జాబ్ కల్చర్. అంటే రోజంతా కూర్చుని ఉండే ఉద్యోగాలు కాబట్టి మనం రైస్ తింటే ఇంకా వెయిట్ పెరిగిపోతామేమో అని ఒక భయమో సందేహం చాలామందికి ఉంటుంది. కానీ మీకు తెలుసా, అన్నం వల్ల కాదు క్యాలరీస్ వల్లే వెయిట్ పెరుగుతారట. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ అన్నమాట. అన్నము కార్బోహైడ్రేట్కు కేర్ ఆఫ్ అడ్రస్. నిజం చెప్పాలంటే శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుందట. మరి ఇంకొన్ని విషయాలు చెప్తాను మీకు. ఇప్పుడైతే బాహుబలి సినిమా నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం ఆన్ ద వే.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. రైస్ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా అన్నం అంటే ఇష్టపడేవాళ్ళు అంటే తింటే వెయిట్ పెరిగిపోతామేమని చాలా మంది ఇప్పుడు టిఫిన్స్ అవి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ నైట్ టైంలో డిన్నర్ ప్లేస్లో. సో అలా అన్నం ఇష్టం ఉండి కూడా తినలేకపోయే వాళ్ళు కంప్లీట్గా మానక్కర్లేదు. సరైన మోతాదులో సమతుల ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణుల సలహా. మరి ఆలోచించండి అండ్ ఇప్పుడైతే పాట వినేయండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల సమయంలో చేపట్టిన రక్షణ చర్యలను అధ్యయనం చేస్తూ తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడమే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్దత ఎంతో కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ HMDA గ్రౌండ్స్ వద్ద నిర్వహించిన భారీ వరద మాక్ డ్రిల్ను సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హనుమకొండ జిల్లాలో కూడా ప్రకృతి విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమ్మయ్యనగర్, వివేక్ నగర్, ప్రగతినగర్, TNGS కాలనీ తదితర ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం ఈరోజు నుంచి ఈ నెల 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని మంత్రి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుండి ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని LB స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జుంబా కార్యక్రమంలో రాష్ట యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన 5 కిలోమీటర్ల వాక్దాన్ను జెండా ఊపి ప్రారంభించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా నార్కపల్లి మండలం చెరువుగట్టుకు చెందిన యువతి గడుసు నవ్య మృతి చెందారు. MS చదివేందుకు 2.5 సంవత్సరాల క్రితం నవ్య అమెరికా వెళ్లారు. షికాగోలోని యూనివర్సిటీలో చదువుతున్న నవ్య శనివారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీట్లో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ

0: శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఆలయ అర్చకులు నిన్న ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. క్రీడా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వివిధ జిల్లాల్లో మారథాన్ రన్లు నిర్వహించారు. నల్గొండలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్లో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యా గ్రామర్ స్కూల్లో నిర్వహించిన యోగా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడ్డంలో క్రీడలు, వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు జగిత్యాలలో నిర్వహించిన 5 కిలోమీటర్ల మారథాన్ను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. జనగామ జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఐడీఓసీ నుంచి ధర్మకంచా స్టేడియం వరకు నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్లో డీసీపీ రాజమహేందర్ నాయక్, ఆర్డీఓ గోపీరామ్, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు. క్రీడా ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం వనపర్తి ప్రభుత్వ బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన 2K మారథాన్ రన్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్,
1: సమ్మర్ క్యాంప్స్ ఏర్పాటు చేసుకున్నాం, పిల్లల వెనకాలని ఒక జెండా ఏర్పాటు చేశాము, బ్యాడ్మింటన్ కోర్ట్ ఏర్పాటు చేశాము. కోర్ట్స్ మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ఈసారి సీఎం కప్ లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకొని మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది, మానసికంగా కూడా మనం చాలా మంచిగా ఉంటాం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్రీడా వారోత్సవాలను కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ,
2: మ్యారథాన్ పెట్టి ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు, యూత్ మధ్యలో ఒక ఆహ్వానం ఉండాలి. వాళ్ళకి ఫిట్నెస్ గురించి, ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ కొరకు ఈ మ్యారథాన్ పెట్టడం జరిగింది. దీని తర్వాత మనకి ఒక రోజు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ ద్వారా వేరే వేరే స్కిల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కి ఏమేం ట్రైనింగ్ నడుస్తున్నాయి, ఏమేం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, దీని మీద ఒక కార్యక్రమం ఉంటుంది.
0: ఆసిఫాబాద్ లో నిర్వహించిన 2K రన్ను జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత క్రీడల్లో రాణించాలన్నారు. ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో క్రీడా వారోత్సవం సందర్భంగా ప్రకాశం స్టేడియం నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మరో 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ప్రజలు ఎండవేళల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రజారోగ్య విభాగం ప్రజలకు సూచించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సీతారాం మాట్లాడుతూ, ఎయిడ్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన లక్షలాది మందికి నివాళులర్పించడానికి ఈ మెమోరియల్ డే ఎంతో ముఖ్యమైందని వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వేద పాఠశాల నిర్మించనున్నారు. ఈ నెల 23న టెంపుల్ సిటీ ప్రాంగణంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు నిన్న ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణంలో ఈ నెల 23న జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఏర్పాటు చేశామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంత్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వయోవృద్ధుల ఆదరణ కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల్లో ఒకటి ప్రణామ్ మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ సౌజన్యంతో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామలో ఏర్పాటు చేసిన ప్రణామ్ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు.

ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో మరింత సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను రూపొందిస్తున్నామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి రాష్ట్రంలో ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పర్యాటక వారోత్సవాలు దోహదపడతాయని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల 23 వరకు క్రీడా వారోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ క్లాక్ లో టైం ఎగ్జాక్ట్లీ 1:20. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ఎండలు చూసారా ఎలా పేలిపోతున్నాయో? ఎలాగో హాఫ్ సమ్మర్ని క్రాస్ చేసేసాం అనుకోండి, మాన్సూన్స్ కూడా త్వరగానే ఎంట్రీ ఇస్తాయని చల్లని కబురు కూడా వచ్చింది. కానీ వివిధ భారతి అనే అద్భుత సంగీత ప్రపంచం మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఆహ్లాదంగా ఉంచుతుంది, సేద తీరుస్తూనే ఉంటుంది, అలరిస్తుంది కదా. ఎనీవేస్, నేను రెడీ క్వశ్చన్స్తో, మరియు మీరు రెడీనా మొబైల్స్తో, ఇక మొదలెడతామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్, గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? ఇది జనరల్ క్వశ్చన్ అనమాట, సో తెలుసుకోండి, తెలియకపోతే ఇంకోసారి వినండి. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? మరి తెలుసుకోండి, ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ అంటే వాట్సాప్ 0402324052. అండ్ ఇప్పుడు మీకోసం జీన్స్ మూవీ నుంచి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ ఎంజాయ్ చేస్తాం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం టైం. మరి ఏం చక్క జిన్ సినిమా నుంచి ఒక పాట వినేశారు. అండ్ ఇప్పుడు ఆన్సర్ మీకు ఆన్సర్ రివీల్ చేసే ముందు ఇందాక నేను ఏం క్వశ్చన్ అడుగుని మిమ్మల్ని చెప్తాను ఇంకోసారి మీకు. యాక్చువల్గా గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా దేన్ని పిలుస్తారు అని ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. మరి చాలామంది ఆన్సర్ పంపించారు, మేబీ వెతికిండొచ్చు తెలుసుకోండొచ్చు, చాలా హ్యాపీగా అనిపించే విషయం. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. సంతోష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, కౌకూర్ నుంచి, సంతోష్, మూర్తి, సైనిక్పూర్ నుంచి, కర్నూలు నుంచి, కోట బ్రహ్మయ్య, రాజ్కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి, ఒక బెల్లంపల్లి నుంచి, ఆడప్ సంతోష్ కుమార్, బ్రహ్మయ్య, న్యావానంద్ నుంచి. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ రాజస్థాన్లోని కుంభాల్గఢ్ కోటను గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. యాక్చువల్గా సుమారుగా 36 కిలోమీటర్ల పొడవున్న ఈ గోడ చైనా వాళ్ళ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్దదట. 15వ శతాబ్దంలో రాణా కుంభ దీన్ని నిర్మించారు. ఆరావళి పర్వతాల మధ్య ఉన్న ఈ గోడపై ఒకేసారి 8 గుర్రాలు పక్కపక్కన వెళ్ళొచ్చట. సో అంత వైశాలంగా ఉంటుంది. 360కి పైగా ఆలయాలు ఉన్న ఈ కోటను ఇప్పటి వరకు శత్రువులు ఎన్నడూ జయించలేకపోవడం దీని ప్రత్యేకత. ఇది యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం కూడా. సో ఇలాంటి వాటిని మనము అప్పుడప్పుడు ఇలా తెలుసుకుని గర్వించే విషయాలు అనమాట. అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు ఒక చక్కటి పాట వినిపిస్తాను. ఏం మాయ చేసావే సినిమా నుంచి అందరినీ మాయ చేసిన ఈ పాట మీకోసం ఆన్ ద వే.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాక వినేశాం కదా ఏం మాయ చేసావు సినిమా నుంచి అల్ లవ్లీ సాంగ్. నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా మెస్మరైజ్ అవుతూనే ఉంటాం. ఆ పాట రెహమాన్ గారి కంపోజిషన్ అలాంటిది. అండ్ సమంత గారు అయితే ఎంత క్యూట్గా ఉంటారు. ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యి మొత్తం అందరిని మాయ చేసేసారు, చేస్తున్నారు కూడా. ఎనీవేస్ మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? యాక్చువల్గా మనకి సినిమా పరిశ్రమలో ఉన్న హీరో కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి, లేదంటే సపోర్టింగ్ యాక్టర్స్, సింగర్స్ ఎవరైనా సరే వాళ్ళు అసలు పేర్లతో కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకున్న పేర్లతో పాపులర్ అవుతారు. అంటే చిరంజీవి గారు కానివ్వండి, నాన్నగారు అలాగనమాట. సో అలాగా సింగర్ మిన్మిని ఎన్ని చక్కటి పాటలు గుర్తొస్తాయో ఆ పేరు వింటేనే.

మిన్మిని అసలు పేరు ఏంటి? మరోసారి వినండి, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే జస్ట్ వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9499463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక ప్రేమం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేసాం. అండ్ ఇప్పుడు ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, సింగర్ మిన్మిని అసలు పేరు ఏంటి అని. చాలామంది పంపించిన ఆన్సర్ అందరి పేర్లు చదవడం కుదరదు కాబట్టి కొంతమంది పేర్లు చదివేస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. అనిత గజ్వేల్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, షాపల్లి నుంచి చింతా శ్రీనివాసరావు, అమ్మనగుర్తి నుంచి బొమ్మదేని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ప్రేమ్నాథ్ కళావతి ఆన్బూర్ నుంచి పంపించారు. వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పీజే రోసలిన్.

సో మిన్మినిగా మనలందరినీ చక్కటి పాటలతో అలరించింది అనమాట. ఎనివేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం మరో అంటే కొంచెం లవ్లీ మెలోడీ అనమాట, చాలా బాగుంటుంది ఈ పాట. ఎంజాయ్ ది స్టేట్ అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి షో టైం టైం. మరి చక్కగా పాట విన్నేశారు రుక్మిణి సినిమా నుంచి. అండ్ ఇప్పుడు మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీనా మీరు? అడిగేస్తున్నాను. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈరోజు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అని, సో ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? మరోసారి వినండి క్వశ్చన్ని. భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం చూడాలని ఉంది సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్.

చూడాలని ఉంది సినిమా నుంచి ఒక సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ వినేసా. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. ఇందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, భారతదేశంలోని అతిపెద్ద మ్యూజియం ఏది అని. చాలా మంది పంపించారు ఆన్సర్, మరి వాళ్ళకు ఉన్న అవేర్నెస్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. రమేష్ గుప్తా జిల్లెలగూడ నుంచి, ధర్మసాగర్ నుంచి శైలజా వేణు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ప్రొద్దుటూరు కడప నుంచి దస్తగిరి సంధ్య, హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి. సో వీళ్ళంతా పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కోల్కతాలోని ఇండియన్ మ్యూజియం, మన భారతదేశంలోని అతిపెద్ద పురాతన మ్యూజియం. యాక్చువల్గా ఇది 1814 ఎస్టాబ్లిష్ చేయబడిందనమాట. ఎన్నో పురాతన వస్తువులు అన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉన్నాయి. మనం ఈ మ్యూజియంని సందర్శిస్తే మన దేశానికి సంబంధించిన నాగరిక చారిత్రక ఎన్నో పౌరాణిక అంటే రాజులకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ మనం సందర్శించవచ్చు. అంత పెద్ద మ్యూజియం, పురాతన మ్యూజియం అనమాట. ఎనీవేస్ మరి రైటర్స్ అని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, స్టే ట్యూన్డ్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2 to 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం బీబీ స్టూడియోలో సమయం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్చి లక్ష్మి. ఎంట్రీ ఇచ్చేసాం మన ప్రోగ్రాంలోకి. ప్రతిభకు విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదన్నది వాస్తవం. అది 90 ఏళ్ల బామ కావచ్చు, లేదంటే 9 ఏళ్ల చిన్నారి కావచ్చు. ఎస్, 9 ఏళ్ల అతి చిన్న వయసులోనే జాతీయంగా అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలతో పాటు అందరి మనసులు గెలుస్తూ వరల్డ్ నంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్న బాల చెస్ మేధావి ఇవాళ మన శక్తిశీలి. ఎవరేంటో చెప్తాను, స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

మీరు వింటున్నారు వివిధ భారతి కేంద్రం శక్తిశీలి సమయం. 4.5 ఏళ్ళంటే క్రీడలంటే అంతగా అవగాహన కూడా ఉండదు చాలామంది పిల్లలకు కదా. కానీ ఆ ఏజ్లోనే మెదడుకు పదును పెట్టే చెస్ ఆడటం ప్రారంభించింది అన్వీ హింగే. పూణెకి చెందిన ఈ చిన్నారి ఈ మధ్య స్పెయిన్లో జరిగిన ఒక టోర్నమెంట్లో యెల్లో రేటింగ్ను పెంచుకుని అతి పిన్న ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ టైటిల్, తద్వారా ఫిడే అండర్-9 బాలికల విభాగంలో ప్రపంచ నంబర్1 ర్యాంకును సాధించి వార్తల్లో నిలిచింది. మరి ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం ఈ బాలమేధావి సక్సెస్ జర్నీ గురించి, ఓకేనా? ఈ పాట తర్వాత

ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అది పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. అన్వి వాళ్ళ అన్నయ్య చెస్ చాలా బాగా ఆడతాట. నాన్నతో కలిసి చేస్తాడా అన్నయ్యని చూసి తనకి ఆ ఆట మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా తను చెస్ని కెరీర్గా మార్చుకుంది, ఆసక్తిగా ఉంది కదా తెలుసుకోవాలని. వింటూనే ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 9 ఏళ్ల చెస్ మేధావి అన్వి హింగే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తన సక్సెస్ జర్నీ విశేషాలు గురించి తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా పిల్లలు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ

మీరు వింటున్నారు శక్తిశీలి. 9 ఏళ్ల చెస్ ఛాంప్ అన్వీ హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాకే చెప్పాను కదా మీకు, వాళ్ళ నాన్నతో చెస్ ఆడుతున్న అన్నయ్యని చూసి తనకు కూడా చిన్నతనం నుంచే, అంటే ఆల్మోస్ట్ 4.5 ఏళ్ల వయసు నుంచే చెస్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో చెస్ అంటే అన్వీకున్న ఇంట్రెస్ట్ను గుర్తించిన వాళ్ళ నాన్న తనని ఎంకరేజ్ చేయడమే కాకుండా కొన్ని మెలకువలు కూడా నేర్పించారు. సో అలా 4.5 ఏళ్ల నుంచి

చెస్ ఆడటం స్టార్ట్ చేసింది అన్వి. అమేజింగ్ కదా. ఆ తర్వాత అకాడమీలో చేరి ట్రైనింగ్ తీసుకుంది. మరి చెస్ అంటే తనకెందుకంత ఇష్టమో చెప్తాను. వింటూ ఉంటారుగా వివిధ భారతిని

మాట్లాడుకుంటున్నాం. చెస్ అనేది కంప్లీట్గా మైండ్ గేమ్. ఆటలో భాగంగా ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తులు వేయడం, క్లిష్ట పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా బయటపడటం, వీటన్నిటినీ ఆస్వాదిస్తా, అందుకని నాకు చెస్ అంటే ఇష్టమని చెప్తుంది అన్వి. మరి మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి శక్తిశీలి సమయం. 9 ఏళ్ల చెస్ ఛాంపియన్ అన్వీ హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి చిన్నప్పుడే నాన్నతో అన్నయ్య ఆడే చెస్ని చూసి తనకి ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో నాన్న కూడా ప్రోత్సహించి మెలకువలు కూడా నేర్పించారు. ఆ తర్వాత అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది అండ్ తన జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం, రాష్ట్ర స్థాయి పోటీల్లో

0: కుదరడం అలా స్టార్ట్ చేసిందనమాట. తనకి ఇష్టమైన కెరీర్ను అంటే తనకి ఇష్టమైన ఆటను కెరీర్గా తీసుకుని ఆస్వాదిస్తుంది కాబట్టే సక్సెస్ అంత త్వరగా అచీవ్ చేసిందేమో అనిపిస్తుంది కదా. కొన్నిసార్లు పెద్దవాళ్ళ ఇష్టం బట్టో లేదంటే గత్యంతరం లేని పరిస్థితుల్లోనో ఇష్టం లేని కెరీర్ని తీసుకోవాల్సి వస్తుంది. అప్పటికంటే కూడా ఇష్టమైన కెరీర్ని తీసుకుంటే వచ్చే అవరోధాలని కూడా ఇష్టంగానే అధిగమిస్తారు. అంటే కష్టం అనిపించదు, బౌన్స్ బ్యాక్ అవ్వడం ఈజీ అనమాట. ఎనీవేస్ మరి ఇంకా ఉన్నాయి అన్వి సక్సెస్ అన్ని గురించిన విశేషాలు. స్టే ట్యూన్ టు శక్తిశీలి, ఓన్లీ ఆన్ వివిధ భారతి.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగా

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి సమయం. 9 చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆటపై ఉన్న మక్కువతో కొన్ని రోజుల్లోనే చెస్ పై పట్టు సాధించిన అన్వి ఇక పథకాల వేట స్టార్ట్ చేసింది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనడం ప్రారంభించింది. మీకు తెలుసా, 2024 మహారాష్ట్ర అండర్ 7 స్టేట్ ఛాంపియన్షిప్ గెలిచిన అన్వి అదే సంవత్సరంలో జాతీయ స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ లో 3 స్థానంలో నిలిచింది. ఓ 6 పాప సాధించిన విజయం అబ్బురపరిచే విషయం, టోటల్లీ ఇన్స్పైరింగ్ అంతే. మరి ఇంకా ఉన్న ఈ లిటిల్ ఛాంపియన్ సక్సెస్ కబుర్లు వింటూనే ఉండండి వివిధ భారతి.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు శక్తిశీలి 9 ఏళ్ల చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 2025 గ్రీస్లో జరిగిన ఫిడే వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్స్లో అండర్ 8 విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది అన్వి. ఇక అదే సంవత్సరం తజకిస్తాన్లో జరిగిన వెస్టర్న్ ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్లో 2 బంగారు, 4 రజత పథకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. స్పోర్ట్స్ను కెరీర్గా తీసుకుని సక్సెస్ అవుతున్నా చదువును నెగ్లెక్ట్ చేయలేదు తెలుసా? చెస్ చదువు తనకు 2 కళ్ళు ఉంటుంది. చెస్ పోటీ లేకపోతే చదువుపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను, టోర్నమెంట్ వల్ల పరీక్షలు మిస్ అయితే టీచర్లు మళ్ళీ నా కోసం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారని చెప్తుంది. సో రోజు 2 గంటలు చెస్ ప్రాక్టీస్, పడుకునే ముందు పుస్తకం చదవడం, పోటీలకు వెళ్లే ముందు మానసిక ఉల్లాసం, ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం, ఇతర వ్యాయామాలు సాధన చేస్తానని చెప్తుంది అన్వి. మరి ఇంకా ఉన్నాయి ఇన్స్పైరింగ్ సక్సెస్ జర్నీ తనవి. కీప్ లిజనింగ్ శక్తిశీలి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి సమయం. తొమ్మిదేళ్ల చెస్ ఛాంప్ అన్వి హింగే సక్సెస్టర్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అమ్మనాన్నల ప్రోత్సాహం వల్లే చెస్లో రాణించగలుగుతున్నా అనే అన్వికి చెస్లో దివ్యా దేశ్ముఖ్, గుకేష్లు రోల్ మోడల్స్. పజిల్స్ పూర్తి చేయడం, మెదడుని షార్పెన్ చేసే ఆటలు తన హాబీ. ఇక భవిష్యత్తులో చెస్లో మరిన్ని విజయాలు సాధించడమే తన లక్ష్యమని చెప్పే అన్వి, ఎవరైనా సరే ఏకాగ్రతతో కష్టపడి సాధన చేస్తే అనుకునేవి సాధిస్తారు అంటూ తన మాటలతోనూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది ఈ లిటిల్ ఛాంపియన్. మరి ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏమవుతుందో తెలుసా? టైం కూడా అవుతుంది, అంటే లక్ష్మికి టాటా బై బై చెప్పే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ డే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి 2. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి.

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन।
1: आकाशवाणी वरंगल केंद्रों एफएम बैंड 103.5 मेगाहर्ट्ज पे ई प्रसारों तेलुगु सिनेमा पाटल कार्यक्रम चित्रसीम मुंदुगा ఒక ప్రకటన ఆ తరువాత సినిమా పాటలు.
2: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ముందుగా రాజా సినిమా నుండి చిత్ర పాడుతున్న పాట విందాం. పాట రాసింది సీతారామ శాస్త్రి, స్వరపరిచింది ఎస్ఏ రాజ్కుమార్.

మీరు విన్న పాట వాన. ఈ సినిమా కోసం కార్తిక్ పాడిన పాట. పాట రాసింది సీతారామ శాస్త్రి, పాట స్వరపరిచింది కమలాకర్. ఇప్పుడు వినండి సాగర సంగమం. ఈ సినిమాలో పాట పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి, పాట స్వరపరిచింది ఇళ్ళరాజా, పాట రాసింది వేటూరు సుందరరామ్మూర్తి.

గీతాంజలి సినిమాలో పాట అది. చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరు సుందరరామూర్తి గీతం. స్వరపరిచింది ఇళయరాజా. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ప్రసారం. ఇప్పుడు గోకులంలో సీత ఈ సినిమాలో పాట. పాట రాసింది భువనచంద్ర, పాట పాడింది మాల్గుడి శుభ, చిత్ర.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం. ఇప్పుడు వినండి మరో పాట. ఈ పాట గోపి గోపిక గోదావరి. స్వీయ సంగీత సారథ్యంలో కౌశల్యతో కలిసి చక్రి పాడిన రామజోగయ్య శాస్త్రి విరచిత గీతం.

ఇప్పుడు గులాబీ సినిమాలో పాట. పాట పాడింది సునీత, పాట రాసింది సీతారామ శాస్త్రి, స్వరపరిచింది శశి ప్రీతం.

ఇంటింటి రామాయణం ఈ సినిమాలో పాట. పాట పాడింది జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పాట రచన వేటూరి, స్వరపరిచింది రాజన్ నాగేంద్ర.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ప్రసారం. తెలుగు సినిమా పాటల్లో ఇప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట రచన వేటూరి, స్వరపరిచింది ఇళయరాజా.

తర్వాత ఆరాధన ఈ సినిమాలో పాట పాట రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి, పాడింది మొహమ్మద్ రఫీ, ఎస్ జానకి.

మీరున్న పాట 16 ఈ సినిమా కోసం కుమార్ శాను పాడిన సుద్దాల అశోక్ తేజ విరచిత గీతం. స్వరపరిచింది ఘంటాడి కృష్ణ.

0: వ్యాపార వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: తెలుగు సినిమా పాటల కార్యక్రమం చిత్రసీమ సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ప్రసారం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

దేశభక్తి గీతం విన్నారు. జాతీయ సమైక్యత మన జాతికి ఎంతో భద్రత, భిన్నత్వంలో ఏకత్వం మన జాతి ప్రత్యేకత. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై. సమయం 6:05 వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచందర్రావు సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత ఉందని, ఎక్కడా కూడా కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు ఈరోజు లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లతో సమావేశమయ్యారు. గవర్నర్ యువ అధికారులను అభినందించి వారి భవిష్యత్ వృత్తి జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అధికారితో ఆప్యాయంగా మాట్లాడి ప్రజాసేవ పట్ల వారి నిబద్ధతను ప్రశంసించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భవిష్యత్ పరిపాలనా నాయకులుగా నిజాయితీ, కరుణ, అంకితభావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత వారిపై ఉందన్నారు. ప్రజాసేవ అనేది

0: కేవలం అధికార పదవి మాత్రమే కాదని, అది సమాజం, దేశం పట్ల ఒక బాధ్యత అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాది అని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రీడలను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తున్న యువజన క్రీడా వారోత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జుంబా, 5 కిలోమీటర్ల వాక్దాన్, యోగా, మెడిటేషన్ కార్యక్రమాల్లో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో నిర్మిస్తున్న నూతన రహదారి పనులను ఈరోజు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ,
1: ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఆందోళన పడద్దు, సెంటర్ ఇన్ఛార్జ్లు కూడా చెప్తున్నాం, మీరు వడ్లు ఏ రైతు అయితే నెట్టి కొట్టి లారీ లోడ్ చేసినాక ఆ సెంటర్ ఇన్ఛార్జే బాధ్యత, తర్వాత తహసీల్దార్ గారి బాధ్యత, తర్వాత సివిల్ సప్లై అధికారి బాధ్యత, తర్వాత కలెక్టర్ గారి బాధ్యత, తప్ప ఏ ఒక్క మిల్లర్ దగ్గరికి రైతుని గిట్ట ఏ సెంటర్ ఇన్ఛార్జ్ గిట్ట పంపిస్తే ఆ సెంటర్ ఇన్ఛార్జ్ పై చర్య ఉంటుంది చట్టపరంగా.
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టివి సోమనాథన్ ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల మేరకు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రయత్నించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ గవర్నెన్స్ విధానాన్ని వివరించారు. ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన పౌర సేవలు అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్లైన్లో డాష్ బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఇంధన పొదుపు అవసరాన్ని నొక్కి చెప్పిన ఆయన కార్పోలింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్ మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలందజేసిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని హౌసింగ్ పీడీ అశోక్ చక్రవర్తి అధికారులను ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఏవో విజయలక్ష్మితో కలిసి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు మొత్తం 622 దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా హౌసింగ్ శాఖకే 520 అర్జీలందాయి. వీటితో పాటు పింఛన్లు 72, రెవెన్యూ 13, ఇతర శాఖలకు 17 దరఖాస్తులు వచ్చాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత డిమాండ్కు సరిపడా పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని తెలంగాణలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీలు సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, లాజిస్టిక్స్ను క్రమబద్ధీకరించడానికి, డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో పెట్రోల్ సరఫరాలో 14.2%, డీజిల్ సరఫరాలో 15.7% వృద్ధిని ఓఎంసీలు నమోదు చేశాయని వెల్లడించారు. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు

0: కారణంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గాయని, వినియోగదారులు ఆందోళనతో బుకింగ్లు చేయడం లేదని వివరించారు. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈరోజు హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి వెంట దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఉన్నారు. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. విపత్తులు సంభవించిన సమయంలో ప్రజలు ఆందోళన, కంగారుకు గురవ్వకుండా అధికారుల సూచనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఈరోజు నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్పై విపత్తులను ఎదుర్కొనే పద్ధతులను, విధానాలను ప్రదర్శిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించారు.
1: ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు కంగారు పడకుండా అధికారుల సూచనలు మరియు ప్రభుత్వం ఇచ్చే సూచన ఏమి ఇబ్బంది లేకుండా కూడా మనం ప్రాణ నష్టం లేకుండా ఫ్లడ్స్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఎలాంటిది రాకుండా ఉండాలని మనందరం కోరుకుందాము. బట్ ఒకవేళ ఏమన్నా వస్తే కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మొత్తం ఎస్డిఆర్ఎఫ్ బృందం కూడా కావచ్చు, పూర్తిగా రెడీగా ఉన్నాం.
0: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించినా, అక్రమ రవాణా చేసినా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈరోజు నకిలీ పత్తి విత్తనాలమ్మే ముఠాను అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన,
2: తక్కువ రేట్ లో తీసుకొచ్చేసి రైతులకు అమ్మాలని చూస్తున్నాడు. ఇది చాలా ప్రమాదకరము. ఎందుకంటే నకిలీ పత్తి విత్తనాలు అనేటి రైతులు వాడినట్లయితే పంట మొలకెత్తకపోయినా, మొలకెత్తిన కాపు కాకపోయినా, కాపోయినా కానీ పూలు రాకపోయినా, ఏదున్నా కానీ నష్టం జరుగుతుంది. మీరు అత్యాశ పోయి తప్పు వస్తుందనో ఆలోచనతోటో, లేకపోతే వాళ్ళు గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు అనే కొన్ని అపోహలతోటి వాళ్ళు మీకు అంటగడుతున్నారు.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిజాయితీ, కరుణ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాల్సిన కీలకమైన బాధ్యత అధికారులపై ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువత శక్తి దేశ భవిష్యత్తుకు పునాదని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మేరా భారత్, మేరా యోగ్దాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచందర్రావు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్పై ప్రసారం. మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 6:20 సమాచార దర్శనం ఉంటుంది. ఆ తరువాత కొన్ని వాణిజ్య ప్రకటనలు. 6:30 శ్రీమతి కన్నా పద్మ బృందం వారి జానపద సంగీత కార్యక్రమం. 7:00 ఉద్యోగ వార్తల వివరాలు ఉద్యోగవాణిలో. 7:05 తెలుగులో వార్తలుంటాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసిన చర్యలు, హసనపర్తి మండల వ్యవసాయ అధికారిని అనురాధ గారితో పరిచయం. అలాగే వేసవిలో వేరుశనగ పంట సాగులో అనుభవాలను గురించి మోతి చిరంజీవి గారు పరిచయం చేస్తారు. నడికూడ గ్రామ రైతు వీరేశం గారిని. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ నుండి 8:00 నుండి 9:00 వరకు శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా తాము కోరుకున్న తెలుగు సినిమా పాటలు వినే కార్యక్రమం మనోరంజని. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు, అయినా మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. 7382928999 నెంబర్ మళ్ళీ ఒకసారి 7382922899. 9:00 న్యూస్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రాత్రి 10:00 ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు. ఆపాత తెలుగు మధుర గీతాలు వింటారు. రేపు ఉదయం 5:55 ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు. భక్తి సంగీత కార్యక్రమం తరంగిణి. 6:10

దేశభక్తి గీతం 6 గంటల 45 నిమిషాలకు, ప్రాంతీయ వార్తలు, జిల్లా సమాచార లేఖ 7 గంటలకు 7 గంటల 5 నిమిషాలకు, తెలుగులో వార్తలు 7 గంటల 15 నిమిషాలకు. వెరికోస్ వైన్స్ ఎందుకు వస్తుంది, నివారణ ఎలా అనేటటువంటి దాని గురించి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రి MGM జనరల్ సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ కార్తీక్ రెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఇల్లెందుల రవికుమార్. 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్, 8 గంటల 30 నిమిషాలకు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం, 9 గంటలకు చిత్రసీమ, 10 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం, 10 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి విద్భారతి తెలుగు కార్యక్రమాలు, 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు విద్భారతి వాణిజ్య ప్రసారాలు తెలుగులో, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు ఆకాశవాణి విద్భారతి కార్యక్రమాలు తెలుగులో, 3 గంటల నుండి 5 గంటల వరకు ముంబై కేంద్రం నుండి హిందీలో వివిద్భారతి కార్యక్రమాలు, 6 గంటలకు చిత్రసీమ, తరువాత దేశభక్తి గీతం, ఆంగ్లంలో వార్తలు, ప్రసార కార్యక్రమాలు అంటే రేపు ఎల్లుండి ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు వింటారు. కుమారి వేదశ్రీ ఆలపించిన కీర్తనలు యువవాణిలో ఉంటాయి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రత్యేక కార్యక్రమం శ్రోతలు వింటారు. ఆ తర్వాత మనోరంజని తెలుగు సినిమా పాటలు, స్పాట్ లైట్ 9 గంటల 15 నిమిషాలకు, మధుర గీతాలు 10 గంటల నుండి ప్రసార సమాప్తి వరకు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం రేపు ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. ఈరోజు ప్రసారం చేసేటటువంటి కార్యక్రమాల్లో శ్రోతలు 6 గంటల 30 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కన్నా పద్మా బృందం వారు ఆలపించే కొన్ని జానపద గీతాలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6 గంటల 25 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనల్ని శ్రోతలు వింటారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల కామరా
3: సై బాల్,
2: బుర్రద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: సమాచార దర్శనంలో ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయమని హనుమకొండ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హనుమకొండ సమ్మయనగర్ లష్కర్ సింగారంలో ఉన్నటువంటి యూపీహెచ్సి వివేక్ నగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఈరోజు జిల్లా కలెక్టర్ అలాగే ఇతర అధికారులు సందర్శించారు. ప్రకృతి విపత్తులు, అర్బన్ ఫ్లడ్డింగ్, పారిశ్రామిక ప్రమాదాల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా స్పందిస్తుంది, ఎలాంటి సహాయక చర్యలు చేపడుతుంది అనే విషయాల మీద అవగాహన కల్పించడానికి మాక్డ్రిల్ నిర్వహించారు. ఇందులో జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ ఎన్డీఎంఏ మార్గదర్శకాల ప్రకారంగా ఈ మాక్డ్రిల్ జరిగింది. ఈ మాక్డ్రిల్ సందర్భంగా విపత్తులు సంభవించినప్పుడు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరిగింది. అలాగే జనాభా గణనకు సంబంధించి ఈ ప్రక్రియ పారదర్శకంగా ఖచ్చితత్వంగా ఉండాలి అనే ఉద్దేశంతో హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను రాష్ట్ర జనగణన డైరెక్టర్ శ్రీమతి భారతి హోలికేరి సందర్శించారు. ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు అలాగే అందరికీ కూడా ఎలా చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని నమోదు ఖచ్చితంగా ఉండాలని, కుటుంబ వివరాలని చాలా జాగ్రత్తగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేదా సమాచార లోపాలు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచనలు తెలియజేశారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జనగణన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు. సమాచార దర్శిని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రోతలు కన్న పద్మ బృందం ఆలపించే కొన్ని జానపద గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లోని ఏవియానిక్స్ డివిజన్ 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆటోమొబైల్, కెమికల్, మెటలర్జీ, సేఫ్టీ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 205 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూలు May 28, 29, June 1 నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 100 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ, ఐఐబీఎఫ్ నుంచి ఫారెక్స్ ఆపరేషన్ సర్టిఫికేట్తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్లో కనీసం 2 పని అనుభవం ఉండాలి, లేదా ట్రేడ్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యత కూడా ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయసు April 30, 2026 నాటికి 23 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ June 2, 2026. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ SBI.bank.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. హైదరాబాద్ హబ్సిగూడలోని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ అయిన CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ CCMB వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగా 23 టెక్నీషియన్ ఖాళీలను, 1 డ్రైవర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు May 26, 2026 నాటికి 27 నుండి 28 మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ CCMB.res.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 26, 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఫీల్డ్ లెవెల్లో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 123 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడడం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి, MS ఆఫీస్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి, ఎంపికైన వారు సొంతంగా ద్విచక్ర వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అభ్యర్థుల వయసు 25 నుండి 30 మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం స్త్రీనిధి వెబ్సైట్ www.sreenidhi.telangana.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ May 29, 2026.

0: ఆరు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం. 90 సంవత్సరాలుగా దేశ ప్రజల సగర్వంగా స్వరంగా ప్రజల నమ్మకంగా నిలిచిన వాణి ఆకాశవాణి. సరిహద్దులు దాటి భాషలు కలిపి దేశ ప్రజల హృదయ స్పందనగా మారిన ప్రసార యాత్ర ఆకాశవాణిది. వార్తలు, విజ్ఞానం, సంగీతం, సంస్కృతి, సాంప్రదాయం ప్రతి భారతీయుడి జీవితంలో ఒక భాగం ఆకాశవాణి. ఆకాశవాణి వినాలి అనుకుంటే రేడియో సెట్లోనే కాదు, మీ మొబైల్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఇంటర్నెట్ ఉంటే చాలు, ఆకాశవాణి కార్యక్రమాలు వినవచ్చు. కేవలం వరంగల్ కేంద్రం కాదు, దేశంలో అన్ని జాతీయ భాషల్లో ప్రసారమయ్యేటటువంటి ఆకాశవాణి కార్యక్రమాల్ని ఆస్వాదించండి. ఆకాశవాణి భారత ప్రజల ప్రియాతి ప్రియమైన వాణి. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం. ఇప్పుడు సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ నార్వే సంబంధాలను గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, బ్లూ ఎకానమీ, గ్రీన్ ట్రాన్సిషన్ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంలో ఇదొక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుంది. పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, విద్య, శాస్త్ర సాంకేతిక రంగాలు, కృత్రిమ మేధ, అంతరిక్షం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు నిర్ణయించారు. గత ఏడాది అమల్లోకి వచ్చిన భారత్ ఈఎఫ్టీఏ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సాంకేతిక సహకారం, ఉపాధి కల్పనకు అపారమైన అవకాశాలు అందిస్తుందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. గత ఏడాది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడిన తన నార్వే పర్యటనను గుర్తు చేసుకుంటూ, ఆ కష్టకాలంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అండగా నిలిచిన నార్వేకు నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రధాన సముద్ర తీర దేశాలుగా నౌకాదళ భద్రత, సామర్థ్య పెంపులో కలిసి పనిచేస్తామని చెప్పారు. అంతర్జాతీయ నియమాలను తాము విశ్వసిస్తామని, ఏ సమస్యను కూడా కేవలం సైనిక ఘర్షణ ద్వారా పరిష్కరించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థల సంస్కరణలతో పాటు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని నేతలు పునరుద్ఘాటించారు. ఐదు దేశాల పర్యటనలో చివరి భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకుంటారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఆహ్వానం మేరకు ఆయన అక్కడ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ జార్జియో మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కూడా కలుసుకుంటారు. రెండు దేశాల మధ్య వర్తక పెట్టుబడులను మరింత పెంపొందించడానికి మోదీ అక్కడి వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు.

ఇటలీ ప్రధానితో జరిగే ప్రతినిధుల స్థాయి చర్చల్లో సముద్ర తీర భద్రత, పటిష్ట సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదట వియత్నాం రాజధాని హనోయ్కి చేరుకుంటారు. రాజ్నాథ్ సింగ్ ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంతో పాటు వ్యూహాత్మక సైనిక సహకారాన్ని పెంపొందించడం, రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సముద్ర తీర ఉమ్మడి సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ దక్షిణ కొరియా పర్యటనకు వెళతారు. అక్కడ దక్షిణ కొరియా రక్షణ మంత్రి అన్ గ్యూ బ్యాక్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని సమీక్షించడంతో పాటుగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వారు అభిప్రాయాలు పంచుకుంటారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తును వేగం చేస్తూ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యా నగర్ ప్రాంతాల నుంచి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని 5 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పరీక్షకు ముందే లీకైన కెమిస్ట్రీ, బయాలజీ పేపర్ల లీకేజీకి ఉన్న అసలు మూలాలను ఇప్పటివరకు జరిగిన విచారణలో అధికారులు గుర్తించారు. ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా లాతూర్ ప్రధాన కేంద్రంగా 9 శాఖలతో నడుస్తూ విద్యార్థులకు నీట్ యూజీ కోచింగ్ ఇచ్చే ప్రముఖ ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ను సీబీఐ అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో సంబంధం ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణితో ఈయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు దర్యాప్తులో తేలింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ స్వచ్ఛ ఇంధన పరివర్తన ప్రణాళికపై చర్చించడానికి ఈరోజు మంత్రిత్వ శాఖాధికారులు, అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ప్రతినిధులు, పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన ముఖ్య భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే భారత్ పునరుత్పాదక ఇంధన సదస్సు గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు మంత్రి జోషి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పరిశ్రమల అధినేతలు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. పునరుత్పాదక ఇంధనం వాతావరణ కార్యాచరణలో భారతదేశం సాధిస్తున్న ఎదుగుదలను ప్రపంచానికి చాటి చెప్పడానికి, అంతర్జాతీయ భాగస్వాములను బలోపేతం చేయడానికి ఈ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందని మంత్రి వివరించారు. అమెరికా ఉన్నత స్థాయి పరిశ్రమల ప్రతినిధి బృందం ఈరోజు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమై భారత అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులు, పారిశ్రామిక భాగస్వామ్యాలపై చర్చించింది. ఇందులో అమెరికా అణు పరిశ్రమ ప్రతినిధులు, భారత్ అమెరికా పౌర అణు ఇంధన సహకార అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైన్స్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో బలమైన భాగస్వామ్యం ఉందన్నారు. యుఎస్ ఇండియా ట్రస్ట్ తీసుకునే చర్యలతో సరికొత్త సాంకేతికతల్లో సహకారం పెరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని 2047 నాటికి 100 గిగావాట్లకు పెంచడమే భారత్ లక్ష్యమని చెప్పారు. ఈ వృద్ధి వల్ల గ్లోబల్ పార్ట్నర్షిప్లు, తయారీ, పరిశోధనా రంగాల్లో భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, వడగాల్పులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ సమగ్ర ప్రజారోగ్య సలహాపత్రాన్ని జారీ చేసింది. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, ఎండలో తిరక్కపోవడం, పండ్ల రసాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలను సూచించింది. కళ్లు తిరగడం, తలనొప్పి, స్పృహ తప్పడం వంటి వడదెబ్బ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో 108, 102 నెంబర్లను సంప్రదించాలని పేర్కొంది. ముఖ్యంగా

0: పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, కార్మికులకు ప్రత్యేక సంరక్షణ అవసరమని పేర్కొంది. వడగాల్పులను తట్టుకోవడానికి ఆయుర్వేదం, హోమియోపతి వంటి ఆయుష్ విధానాల ద్వారా మజ్జిగ, కొబ్బరినీరు, నింబూకఫల పానకం వంటి సాంప్రదాయ పానీయాలను, అలాగే పుచ్చకాయ, దోసకాయ వంటి చలవ చేసే ఆహార పదార్థాలను రోజువారీ డైట్లో చేర్చుకోవాలని ఆయుష్ శాఖ సిఫారసు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 పాయింట్లు సాధించి 3వ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 పాయింట్లు సాధించి 5వ స్థానంలో నిలిచింది. టాప్ 4లో చోటు దక్కించుకోవడానికి ఈ జట్టుకు ఇంకా అవకాశాలున్నాయి. ఈ నెల 26వ తేదీన కేరళంలో నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి 4 రోజులు అటు ఇటుగా ఋతుపవనాలు ప్రవేశిస్తాయని, రాబోయే 2 నుండి 3 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరంలో నార్వే ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరేతో ప్రతినిధుల స్థాయి చర్చలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం, దక్షిణ కొరియా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడమే లక్ష్యంగా పర్యటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈ ప్రసారం. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: పంట పొలాలు వ్యవసాయాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసినటువంటి చర్యలని గురించి హసనపర్తి మండల వ్యవసాయ అధికారిని ఏ అనురాధ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త మోతే చిరంజీవి. ఆ తర్వాత వేసవిలో వేరుశనగ పంట సాగులో హనుమకొండ జిల్లా నడికూడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయ కార్యక్రమం, ఇది కూడా మోతే చిరంజీవి గారు సమర్పిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు విందాం.
1: స్టబుల్ బర్నింగ్, దీన్ని తెలుగులో పంట అవశేషాల దహనం అని కూడా అంటారు. పంట తీసేసిన తర్వాత వాటి అవశేషాలను కాల్చడం, అంటే పంట కోత తర్వాత పొలంలో మిగిలినటువంటి గడ్డి కానీ మొక్కల భాగాలను కానీ రైతులు కాల్చడాన్నే ఈ పంట అవశేషాల దహనం అని అంటారు. అయితే ఈ పంట అవశేషాల దహనం వల్ల ఎటువంటి అప్రయోజనాలు ఉన్నాయి, రైతులు ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి సారం అనేటువంటిది ఏ విధంగా తగ్గుతుంది, మరి ఆ పంటలు కాల్చినప్పుడు ఏర్పడేటువంటి సమస్యలేంటి, ముఖ్యంగా ప్రత్యామ్నాయంగా ఈ స్టబుల్ బర్నింగ్ చెయ్యకుండా ఎటువంటి జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకోవాలి, ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉంది, మన వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అనేటువంటి తదితర అంశాలను గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో హసన్పర్తి మండల కేంద్రంలో వ్యవసాయ అధికారినిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఏ అనురాధ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటంటారు?
2: పంట కోత తర్వాత ఏవైతే అవశేషాలు మనకి మిగులుతావో వాటిని రైతులు ఏం చేస్తున్నారంటే కాలుస్తున్నారు. ఈ కాల్చే పద్ధతిని, అంటే దహనం చేసే పద్ధతిని

0: ఆ పంట అవశేషాలను దహనం చేసే పద్ధతిని స్టబుల్ బర్నింగ్ అంటారు.
1: అయితే ఈ అవశేషాలు కాల్చివేయడం అనేటువంటిది రైతులు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు?
0: స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల రైతుకి ఏంటి అని అంటే పంట తర్వాత పంట వేయడానికి తక్కువ సమయం ఉంటుంది. అలాంటి సమయంలో అతనికి సమయం ఆదా కావడం కోసం కానీ లేదు అనంటే పంట అవశేషాలని తీసివేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును తగ్గించుకోవడం కోసము ఈజీగా ఉంది కాబట్టి ఈ ఈజీ ప్రాసెస్ కి రైతులు వెళ్తున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము.
1: అంటే ఈజీ ప్రాసెస్ లో ఉంది అని చెప్పి ఈ స్టబుల్ బర్నింగ్ అనేటువంటి చేస్తా ఉన్నారు. అయితే ఈ అవశేషాల దహనం చేయడం వల్ల ఎటువంటి డిసడ్వాంటేజెస్ అనేటువంటివి ఉన్నాయి, వాటి గురించి క్షుణ్ణంగా వివరించండి.
0: ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన దేశం తీసుకున్నట్టయితే మొత్తం వ్యవసాయ ఆధారిత దేశం. రైతు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల మనకి ఏంటి అనంటే ఈ అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యమే గాని లేదు అనంటే మనకి అంటే మనుషుల పైన ఆరోగ్య ప్రభావాలే గాని లేదు అనంటే నేల పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని మనం క్లియర్ గా కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని చెప్పుకున్నట్టయితే మనకి పంట అవశేషాలను కాల్చినప్పుడు నేలలో ఏవైతే మనకి సూక్ష్మజీవులు ఉంటున్నాయో నేల పైపరులో ఉన్నటువంటి ముఖ్య పోషకాలైన నత్రజని గాని భాస్వరమే గాని పొటాషియమే గాని ఇవన్నీ కూడా మనకి మొక్కకి అందని రూపంలోకి వెళ్ళిపోతున్నవి. సెకండ్ తీసుకున్నట్టయితే సూక్ష్మజీవులు, ఏవైతే సూక్ష్మజీవులు మనకి పంటకి ఉపయోగకరమో అలాంటి సూక్ష్మజీవులు అన్ని కూడా చనిపోయి నేల సారం అనేది చాలా తగ్గిపోతుంది. అదే కాకుండా ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలిలో కాలుష్యం అనేది పెరిగిపోయి కార్బన్ డైఆక్సైడే గాని కార్బన్ మోనాక్సైడే గాని మీథేనే గాని ఇలాంటి వాయువులు అనేవి బాగా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయిపోయి ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి. అంతేకాకుండా మనిషి పైన కూడా ఈ వీటి ప్రభావం అనేది ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల వచ్చే పొగ ద్వారా మానవాళి ఆరోగ్యం పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. మనము ఎగ్జాంపుల్స్ గా తీసుకున్నట్టయితే మనకి ఈ బ్రీతింగ్ ఇష్యూస్, శ్వాసకోశ వ్యాధులే గాని ఆస్తమా గాని లేదు అనంటే కంటికి గాని గొంతుకు సంబంధించిన డిసీజెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నవి.
1: అయితే ఈ పంట అవశేషాలను దహనం చేయడం అనేటువంటిది ఈ విధమైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మన దేశంలో ఏ రాష్ట్రాలలో ఈ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉందంటారు?
0: మన దేశంలో గనక తీసుకున్నట్టయితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలలో ఎక్కువగా ఈ దీని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఇది అక్కడే కాకుండా మన ఇతర రాష్ట్రాలకి కూడా విస్తరిస్తుంది. తెలంగాణలో కూడా మనకి అక్కడక్కడక్కడక్కడ మనకి ఇంకా కూడా కనిపిస్తూ ఉన్నది. ఏంటి అనంటే ఈ పంట అవశేషాలను వీటిని కాలుస్తున్నట్టు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నవి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఢిల్లీ మనం చూసుకున్నట్టయితే అక్కడ స్టబుల్ బర్నింగ్ వల్ల అంటే పక్క రాష్ట్రాలలో చేసిన స్టబుల్ బర్నింగ్ వల్ల అక్కడ మొత్తం కూడా కాలుష్యం ఏర్పడి మొత్తం పొగమంచులాగా ఫామ్ అయిపోయి అక్కడ ఉన్న ప్రజలు రెస్పిరేటరీ ఇష్యూస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇంతకు మనం న్యూస్ లో గాని ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఏంటి అనంటే అక్కడ కొన్ని డేస్ స్కూల్స్ కూడా బంద్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనుషులు ఎవరు కూడా ఈ స్మాగ్ వల్ల బయటికి రావద్దు, ఈ పొగమంచు వల్ల ఇది చాలా డేంజరస్ అని చెప్పేసి స్కూల్సే గాని ఆఫీసెస్ఏ గాని అన్ని కూడా బంద్ చేశారు. ఇంకా చూసుకున్నట్టయితే అక్కడ మాస్క్ పెట్టుకుంటే గానీ బయటికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాని వల్ల మన ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది కాబట్టి ఈ పద్ధతి అనేది రైతులందరూ మానుకోవాలి అని చెప్పేసి కోరడం జరుగుతుంది.
1: స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది గనక చూస్తే వివిధ పంటలలో వివిధ రకాలుగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వరి ప్రధాన పంట ఉన్నప్పుడు గొలుసులు తీసేసిన తర్వాత ఉన్నటువంటి గడ్డిని కాల్చడం వల్ల భూసారం అనేటువంటిది తగ్గుతా ఉంటుంది. మరి ఆ పరిస్థితులలో ఈ గడ్డిని కాల్చడం ద్వారా భూమి అనేటువంటిది ఏ విధంగా దెబ్బతినేటువంటి ఆస్కారం ఉంటుందంటారు?
0: ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మన దగ్గర వరి అనేది ఎక్కువగా పండుతా ఉన్నది. మనం ఒక టన్ను పంటకి సంబంధించిన అవశేషాలు ఏవైతే ఉన్నాయో తీసుకున్నట్టయితే దాన్ని కాల్చినప్పుడు మనకి నత్రజని వచ్చేసి మనకి 5 నుంచి 7 కేజీల నత్రజని, 2 నుండి 3 కేజీల వరకు భాస్వరం, 10 నుంచి 15 కేజీల వరకు పొటాష్ అనేది మనకి నష్టం జరుగుతుంది. అదే గనక మనం ఈ అవశేషాలను గనక కాల్చకుండా ఉన్నట్టయితే, దాన్నే గనక మనం భూమిలో కలియదిన్నడము లేదా మల్చింగ్ ఇలాంటి ప్రాసెస్ కి వెళ్ళినప్పుడు మనకి సేంద్రియ కర్బనం అనేది ఎక్కువగా భూమిలో పెరిగి మనకి సూక్ష్మజీవుల సంఖ్య అనేది కూడా చాలా పెరగడానికి అవకాశం ఉంది.
1: అయితే ఈ గడ్డిలో ఈ విధంగా ఉన్నప్పుడు మిగతా పంటలు, అంటే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి మొక్కజొన్న పంటలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు.

0: మరి వాటిల్లో అవశేషాలు మిగిలినప్పుడు ఏం చేయాలంటారు?
1: ఇప్పుడు వరిలో అవశేషాలు గనక మిగిలినవి అనుకోండి, మనం ఇక్కడ మనకి ఆల్రెడీ మన రైతులందరికీ కూడా తెలుసు, ఇంతకు ముందు కూడా జీరో టిల్లేజ్ పద్ధతి అని చెప్పేసి మనం చెప్తున్నాము. ఏంటి అనంటే దుక్కి చేయకుండా గింజలు వేయడం. ఒకప్పుడు మనం అవశేషాల తర్వాత ఏంటి అనంటే వానాకాలంలో వరి పంట తర్వాత దుక్కి చేయకుండా ఇమ్మీడియట్ గా దాంట్లో ఏంటి అనంటే మొక్కజొన్న పంటని వేసేవాళ్ళు. ఇలా జీరో టిల్లేజ్ పద్ధతికి వెళ్లడం గాని లేదు అనంటే ఇప్పుడు రోటవేటర్ వేసి దాన్ని కలియదున్ని తర్వాత ఏంటి సూక్ష్మజీవుల సంఖ్య పెరగడం కోసము మనం ఇట్లా వేస్ట్ డికంపోజర్ అనేవి కూడా మనము వాళ్ళకి పద్ధతులు చెప్తా ఉన్నాము. అలా మిగిలిపోయిన అవశేషాలను దున్ని ఎప్పుడైతే మనము అదే భూమిలో మురుగబెట్టినప్పుడు మనకి సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మనకి సేంద్రియ కర్బనం కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి పద్ధతి ఒకటి మనం ఎంచుకోవచ్చు. లేదు అనంటే ఇప్పుడు పత్తి ఇలాంటి పంటల్లో చూసినప్పుడు మనకి కాటన్ ష్రెడ్డర్స్ అని కూడా వచ్చేవి. ఈ కాటన్ ష్రెడ్డర్స్ వల్ల ఏంటి అనంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి భూమి మీద మొత్తం కూడా పరిచేస్తుంది. ఇలా పరిచిన తర్వాత అంటే మల్చింగ్ లాగా మొత్తం భూమి మీద పరిచేస్తుంది. ఆ పరిచిన దానిని మనం తర్వాత రోటవేటర్ వేసి మళ్ళీ దాన్ని భూమిలో కలియ దున్నుకొని అది మురగడం కోసము సూపర్ గాని వేస్ట్ డికంపోజర్ గాని వేసుకొని చేసుకున్నట్టయితే నేల సారవంతం అవ్వడమే కాకుండా మనకి భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య అలాగే కర్బన శాతం కూడా చాలా మెరుగవుతుంది.
0: అంటే ఈ విధంగా మెరుగుపడడానికి రైతులు జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలంటారు. అయితే మరి ఈ పత్తి మొక్కజొన్న వరే కాకుండా వీటిని కాల్చడం ద్వారా మానవులకు కొన్ని అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు అనేటువంటి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందంటారు?
1: మనకి ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ వ్యాధులే గాని ఆస్తమా గాని లేదు అనంటే కంటికి గాని గొంతుకి సంబంధించిన క్యాన్సర్స్ గాని అలాంటివి రావడం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గాలిని పీల్చుకున్నప్పుడు పిల్లలకి గాని వృద్ధులు గాని చాలా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఈ అంటే అవి మనకు అన్ని కూడా చాలా డేంజరస్ వాయువులు మనకి రిలీజ్ అవుతున్నాయి. కార్బన్ మోనాక్సైడే గాని మీథేనే గాని ఇలాంటి గ్యాసెస్ అనేవి మనకి వాటిని మనము గ్రీన్ హౌస్ వాయువులు అని చెప్పేసి కూడా అంటాము. ఇవన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్ కి కారణమయ్యి మనకి క్యాన్సర్స్ గాని అలాంటివి అటాక్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి రైతులు స్టబుల్ బర్నింగ్ చేయకూడదు.
0: అయితే ఇప్పుడు ఈ విధంగా విచ్చలవిడిగా స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది రైతులు చేస్తా ఉన్నారు, అయితే దీనికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి స్టబుల్ బర్నింగ్ అనేటువంటిది చట్టపరంగా నేరమా?
1: స్టబుల్ బర్నింగ్ అనేది చట్టపరంగా నేరము. ఎందుకు అనంటే మనము ఒక మంచి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఏర్పరచడం, ఇలా ఏంటి అనంటే స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల గాలిలో విషవాయువులు పేర్కొని పోవడము అలాగే మానవాళికి ఆరోగ్యం దెబ్బతినడము నేల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు గాని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గాని ఏంటి అనంటే ఎవరైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో అటువంటి రైతుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని లేదు అనంటే వారిపైన జరిమానాలు విధించాలి అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా స్టబుల్ బర్నింగ్ చేయకుండా మంచిగా వాళ్ళు ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి.
0: అంటే ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలంటున్నారు, మరి స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఎటువంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి, ఏం చేస్తే రైతులకు మేలు జరుగుతుందంటారు?
1: దుక్కి చేయకుండా విత్తనాలు వేయడమే గాని మల్చింగ్ పద్ధతులకి వెళ్లడమే గాని లేదు అనంటే రోటవేటర్ ద్వారా మన అవశేషాలను కాల్చకుండా వాటిని భూమిలో కలియదున్నడమే గాని లేదు అనంటే ఈ వేస్ట్ డికంపోజర్స్ అని చెప్పేసి మనం ఇప్పుడు రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అవశేషాల మీద చల్లి వాటిని మళ్ళీ డికంపోజ్ చేయడం గాని ఇవన్నీ పద్ధతులకి రైతు వెళ్లడం వల్ల మన పర్యావరణం కూడా అలాగే మానవాళి ఆరోగ్యం కూడా బాగుంటుంది, నేల ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము.
0: పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నడం వల్ల దానిలో ఉన్నటువంటి నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, అదే విధంగా దాంట్లో ఉన్నటువంటి పొటాషియం కావచ్చు, ఇతర పోషక విలువలు కూడా భూమి పైన చేరి నేల అనేటువంటిది సారవంతంగా కూడా అవడానికి ఆస్కారం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వం ఈ స్టబుల్ బర్నింగ్ చేయకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందంటారు?
1: ప్రభుత్వం ద్వారా మేము మా వ్యవసాయ శాఖ ద్వారా కూడా రైతులకి అవగాహన కార్యక్రమాలు అంటే స్టబుల్ బర్నింగ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నవి అనే దానిపైన రైతులకి కూడా మేము గ్రామ గ్రామాలలో కూడా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా వీళ్ళకి ఏంటి అనంటే మనకి ఇంతకు ముందు వరి తీసుకున్నట్టయితే ఒకప్పుడు వరిని కోసేవాళ్ళు, కోసి దాన్ని వరి గింజలను నూర్చిన తర్వాత ఆ గడ్డి ఏదైతే ఉందో దాన్ని మోపుల్లాగా గడ్డి మోపుల్లాగా వేసుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మనకి ఈ వ్యవసాయ యాంత్రీకరణలో మనం హార్వెస్టర్స్ అయితే ఎప్పుడైతే వచ్చాయి

0: కంబైన్డ్ హార్వెస్టర్స్ గింజలు తీసినప్పుడు చిన్న చిన్నగా అవశేషాలు అనేది మిగిలిపోవడం వల్ల రైతులు తక్కువ ఖర్చు తక్కువ టైంలో వాళ్ళు చేసుకోవడం కోసం స్టబుల్ బర్నింగ్ కి మూవ్ ఆన్ అవుతున్నారు. కానీ ఆ మిగిలిపోయిన అవశేషాలని కూడా ఇప్పుడు ఏంటి అంటే స్ట్రాబేలర్స్ అంటే గడ్డి కట్టలు కట్టే మిషన్ కూడా ఇప్పుడు మనము సబ్సిడీలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల మిగిలిపోయిన చిన్న చిన్న అవశేషాలు కూడా మనము గడ్డి కట్టలు కట్టేసి దాన్ని మనము తర్వాత మన పాడి పశువులకి ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వేస్ట్ డికంపోజర్ అని చెప్పేసి మనం చెప్తున్నాము, ఈ డికంపోజర్ ని మనం ఏదైతే అవశేషాలు మిగిలిపోయినాయో దానిపైన మనం చల్లేసేసి దాన్ని మురగబెట్టినట్టయితే, మనము రోటవేటర్ వేసి కలియదున్నట్టయితే మనకి భూమిలో కర్బన శాతం పెరగడమే కాకుండా సూక్ష్మ జీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే దాని వల్ల నేల సారం కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నాయాలైన ఇటువంటి పద్ధతులను ఎంచుకొని మంచి నేలను మంచి ఆరోగ్యాన్ని పొందాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను.
1: మరి చివరగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా గానీ అదేవిధంగా వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఈ స్టబుల్ బర్నింగ్ అంటే పంట అవశేషాల దహనాన్ని కొంతలో కొంత మేర తగ్గించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే చాలా మంది రైతులు ఇంకా పంట అవశేషాలను దహనం చేయడం అనేటువంటిది ఈజీ ప్రాసెస్ కోసం వాళ్ళు చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు?
0: ఒకవేళ గనక రైతులు స్టబుల్ బర్నింగ్ గనక ఆపేసినట్టయితే నేల సారం అనేది ఫస్ట్ మెరుగవుతుంది. అంతేకాకుండా నేల సారం పెరిగినప్పుడు భూమిలో మనకి ఇవన్నీ పోషకాలు పంటకి అందుబాటులో ఉండేలాగా ఉన్నప్పుడు మనకి పోను దిగుబడులు అనేవి కూడా మనకి పెరుగుతాయి. దీనివల్ల దీర్ఘకాలంలో గనక చూసుకున్నట్టయితే పంట మీద పెట్టే ఖర్చు కూడా అంటే మనము ఎప్పుడైతే మనము రసాయనిక ఎరువులకు వాటికి వెళ్తున్నామో వాటి ఖర్చులు కూడా మనము తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మన భూమియే బలంగా తయారవుతుంది కాబట్టి. అవశేషం అనేది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు, అది భూమికి ఒక సంపద. కాబట్టి రైతులు ఈ స్టబుల్ బర్నింగ్ కి నో చెప్పాలి, అందరూ కూడా సుస్థిర వ్యవసాయాన్ని చేసుకోవాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా రైతులను కోరడం జరుగుతుంది.
1: మరి ఈ స్టబుల్ బర్నింగ్ అంటే పంట అవశేషాల దహనం చేయడం వల్ల పర్యావరణ కాలుష్యమే కాకుండా ఆరోగ్యం పైన కూడా కొంత ప్రభావం అనేటువంటిది చూపుతా ఉంది, భూసారం కూడా తగ్గుతా ఉంటుంది. కాబట్టి మరి నేలలో ఉన్నటువంటి పోషకాలు పోకుండా ఈ ప్రత్యామ్నాయ మార్గాల ప్రకారము రైతులు ఇంతకుముందు మనకు మేడం వివరించినట్టుగా చేసినట్లయితే మరి భూసారం కూడా పెంచుకొని ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకున్నట్లయితే వారు పంటలలో దిగుబడి సాధించవచ్చు. అదేవిధంగా పంట అవశేషాలు దహనం చేయకుండా కూడా భూమికి కావలసినటువంటి పోషకాలు అందించవచ్చు అనేటువంటి చాలా చక్కటి విషయాలను వివరించినందుకు గాను మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: పంట అవశేషాల దహనం, రైతులు చేపట్టవలసినటువంటి చర్యలను గురించి హసన్పట్టి మండల వ్యవసాయ అధికారిని అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఇప్పుడు వేసవిలో వేరుశనగ పంట సాగులో హనుమకొండ జిల్లా నడికుడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోతి చిరంజీవి.
3: నడికూడ మండలంలో ఉన్నాము. ఈ వేసవి కాలంలో వేరుశనగ పంట వేసి అధిక దిగుబడి సాధిస్తున్నటువంటి రైతు వీరేశం గారు ఉన్నారు. మరి వారు ఏ విధంగా వేరుశనగ పంట చేపడతా ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దిగుబడి రావడానికి ఎటువంటి మెలకువలు పాటిస్తున్నారు అనేటువంటి తదితర విషయాల గురించి వారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి వీరేశం గారు.
4: నమస్తే సార్.
3: మరి ముందుగా ఇప్పుడు మీరు వేరుశనగ పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు?
4: మరి ముందుగా ఏంటంటే ఒక 2 ఎకరాలు కాటన్ వేసాం సార్. పత్తి వేసి డిసెంబర్ ఎండింగ్ కల్లా క్లోజ్ చేసుకున్నాం సార్. మేము రోటివేటర్ అనేది రోటివేటర్ కొట్టేసాం సార్. పొరకంతా పీకేసి రోటివేటర్ వేసాము. వేసిన తర్వాత ఏదన్నా చెత్త చెదారం ఏదన్నా ఉంటే మొత్తం కాలబెట్టేసి దుక్కి సదును చేసామండి. వాటర్ 4 ములగా వాటర్ వార్పిచ్చేసి దుక్కి దాటుకోవడం జరిగింది సార్.
3: అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చదును చేసుకోవడం జరిగింది, ఇక్కడ దుక్కిని కూడా మీరు వేయడానికి సిద్ధంగా పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఈ దుక్కిని ఎన్ని రోజులు మీరు నార్పుతారు పల్లి వేసే ముందు?
4: అంటే సార్ వాటర్ని బట్టి ఉంటది సార్. ఇప్పుడు ఒక 2 రోజుల వారొచ్చు, 3 రోజుల వారొచ్చు. అది
3: అంటే మనకు మీరు 2 ఎకరాలు మీరు సాగు చేస్తా ఉన్నారు. ఈ 2 ఎకరాలు ఎన్ని రోజుల వల్ల ఈ పారకం అనేటువంటిది మారింది?
4: అంటే 3 నుంచి 4 డేస్ సార్. ఏంటంటే మనం దాన్ని వాటర్ని బట్టి కొంచెం మాకు వాటర్ అవైలబుల్ ఉన్నాయి, ఒక 3 డేస్ లో పారిపోతాయి సార్. మాకు అన్నమాట
3: విత్తనాలను మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎటువంటి విత్తనాలు మీరు సేకరిస్తారు, ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని

0: కిలోల విత్తనాలు అనేటువంటి పడతాయి?
1: 12 నుంచి 15 కిలోలు సార్ ఇది ఒక ఎకరాకి. మనకు ఏంటంటే మన మార్కెట్ లో ఆగ్రోస్ దాంట్లో దొరుకుతాయి సార్, సబ్సిడీ అక్కడ నుండి తీసుకొచ్చామన్నమాట. పర్కాల్లో సబ్సిడీ నుండి మాకు 15 కిలోలు తీసుకొచ్చాం సార్ ఒక ఎకరాకి.
0: విత్తనాలు ఎంతెంత దూరానికి ఒక్కొక్కటి ఇస్తారు, ఎంత లోతు వరకు ఈ విత్తనాలు అనేటువంటి నాగలైనటువంటిది లోతు ఎంత లోతు వరకు పోతుంది?
1: 10 నుంచి 15 సెంటీమీటర్ సార్. అంటే డిస్టెన్స్ ఎంత అంటే మాకు మామూలుగా ఒక జాన్నేడు కంటే కొంచెం తక్కువనే ఉంటుంది అన్నమాట మామూలుగా. ఎందుకంటే యాషింగ్ కాబట్టి ఒకటి చనిపోవడం ఒకవేళ జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం జానేడు కదా కొంచెం మామూలుగా ఆ టైప్ లో వేసుకుంటాం అన్నమాట.
0: అంటే ఇప్పుడు విత్తనాలు వేసుకుంటా పోతా అంటే మళ్ళా వాటికి వెనుక బయటికి ఏర్పడకుండా, ఎందుకంటే పక్షుల బారి నుండి గానీ ఇతర చీడపీడల బారి నుండి గానీ ఇతర క్రిమి కీటకాల బారి నుండి రక్షించుకోవడానికి గాను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు?
1: అంటే మేము విత్తనాలు వేసుకుంటే వెనకాల ఏంటంటే మళ్ళీ జంబురాకుతాం సార్ మేము. గురువు కొట్టుకుంటా పోతా ఉంటే అదే జంబురాకేసి అట్లా చేస్తాం అన్నమాట.
0: ఇప్పుడు జంబురాకిన తర్వాత ఇప్పుడు విత్తనాలు విత్తిళ్ళు జంబురాకిళ్ళు అంతా కూడా చదును చేసి పెట్టారు, దీనికి

0: ఎంత లోతు వరకు పోతుంది?
1: 10 నుంచి 15 సెంటీమీటర్స్ సార్. అంటే డిస్టెన్స్ ఎంత అంటే మాకు మామూలుగా ఒక జానేడు కంటే కొంచెం తక్కువనే ఉంటుంది అన్నమాట మామూలుగా, ఎందుకంటే యాషింగ్ కాబట్టి ఒకటి చనిపోవడం ఒకవేళ జరుగుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం జానేడు కన్నా కొంచెం మామూలుగా ఆ టైప్ లో వేసుకుంటాం అన్నమాట.
0: అంటే ఇప్పుడు విత్తనాలు వేసుకుంటా పోతా అంటే మళ్ళా వాటికి వెనుక బయటికి ఏర్పడకుండా, ఎందుకంటే పక్షుల బారి నుండి గాని ఇతర చీడపీడల బారి నుండి గాని ఇతర క్రిమి కీటకాల బారి నుండి రక్షించుకోవడానికి గాను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు?
1: అంటే మేము విత్తనాలు వేసుకుంటే వెనకాల ఏంటంటే మళ్ళీ జంబురాకుతాం సార్. మేము గురువు కొట్టుకుండా పోతా ఉంటే అదే జంబురాకేసి అట్లా చేస్తాం అన్నమాట.
0: ఇప్పుడు జంబురాకిన తర్వాత ఇప్పుడు విత్తనాలు విత్తిళ్ళు జంబురాకిళ్ళు అంతా కూడా చదును చేసి పెట్టారు. దీనికి ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు కట్టడం జరుగుతుంది? ఎన్ని రోజులకు ఈ మొలక అనేటువంటిది మొలుస్తుంది?
1: మొలక ఏంటంటే 5 నుంచి 6 రోజుల వరకు మనకు మొక్క అనేది అవుపడుతుంది సార్. చిన్నగా లేత దశ అవుపడతా ఉంటుంది, 2 ఎకరాల దశ నుంచి అట్లా అవుపడతా ఉంటుంది. ఆ తర్వాత మనకు వాతావరణం బట్టి ఏంటంటే మనం ఎండలు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం యాషింగ్ కాబట్టి పల్లికి పెద్దగా బాగా అవసరం లేదు. ఏంటంటే ఒక 1 మంత్ లోపు మళ్ళీ మళ్ళా వాటర్ అనేది పెట్టేస్తాం సార్. ఆ వాటర్ పెట్టే ముందు ఏంటంటే కొంచెం మళ్ళీ ఫర్టిలైజర్ కానీ దాన్ని ఏమన్నా మనకు చీడ పీడలు ఏమన్నా ఉంటే మనం పురుగు కానీ ఏమన్నా మనకు ఫంగిసైడ్స్ కానీ ఏమన్నా అవుపడితే మేము మామూలుగా ఏంటంటే క్లోరోఫెర్ఫాస్ కానివ్వండి ఇలాంటి మందులు పిచికారీ చేస్తాం.
0: ఇప్పుడు మీరు వేసినటువంటి పల్లి చేను ఎన్ని రోజుల పంట?
1: మే మాసం వరకు వచ్చేస్తారు సార్ మనకి.
0: అంటే 3 నెలల పంట?
1: అవునవును, ఆ మే వరకు మేము ఏంటంటే తీసేస్తాం అన్నమాట. అప్పటి వరకు అయిపోతుంది సార్, ఎందుకంటే పీకి చూస్తాం మాకు కూడా గట్టిపడ్డదా గింజ లేదా అని చెప్పేసి కూడా చూస్తాం. 10 రోజులు అటో ఇటో అంతే సార్.
0: ఇప్పుడు మీరు పల్లి చేను పెట్టిన తర్వాత పల్లి మొలిసిన తర్వాత ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ వేరుశెనగ పంటలో ఎన్ని రోజులకోసారి నీళ్లు కట్టాలి, ఎన్ని రోజులకోసారి దీనికి ఎరువులను ఇవ్వాలంటారు?
1: సార్ ఇది ఏంటంటే ఇప్పుడు పంట మనకి ఒక 20 రోజులకు ఒక వ్యవధిలో ఒకసారి వాటర్ కట్టుకుంటే బెస్ట్ అండి.
0: ఈ ఎండాకాలంలో?
1: ఈ ఎండాకాలంలో ఏంటంటే కొంచెం ఎండలు బాగుంటాయి కాబట్టి ఏంటంటే 20-25 వ్యవధిలో వాటర్ కట్టుకుంటే బాగుంటుంది అన్నమాట.
0: అంటే ఇప్పుడు 20-25 రోజులకు ఒక్కసారి కట్టాలా, దీనికి తడి ఆరకుండా తడి
1: లేదు తడి మన ఆరించడం కూడా పర్లేదు, తడి ఎప్పటికి ఉండాలని కూడా అవసరం లేదు సార్. ఇది ఏంటంటే 20-25 రోజులు మా చూస్తా ఉంటే తెలిసిపోతా ఉంటుంది అనమాట. అంటే ఎండిపోకుండా ఏంటంటే పైరు అనేది ఎండిపోకుండా చూసుకోవడం మనకు కట్టుకుంటే బెటర్ అన్నమాట. అట్లా
0: ఇప్పుడు మీరు ఈ నీరు వేసేటువంటి క్రమంలో ఏవైనా ఎరువులు ఈ పల్లి చేనుకు వేయడం జరుగుతుందా? మీది ఎరువులు
1: పై అంటే ఇది స్ప్రే ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 1 మంత్ లోగా మనం వాటర్ ఎట్లా వేస్తాం కదా సార్, వేసినప్పుడు ఏంటంటే మనకి 20-20 కానివ్వండి, 20-20తో పాటు కొంచెం పొటాషియం కూడా వేసుకుంటే బెటర్ సార్. పొటాషియం ఏంటంటే ఒక ఎకరాకి ఒక 30 కిలోల వరకు వేసుకుంటే బెస్ట్ సార్ ఒక ఎకరాకి. దాంతోపాటు 20-20
0: పల్లి చేనుకు ఎటువంటి చీడపీడలు అనేటువంటివి వస్తాయి?
1: ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఆకుమచ్చ తీగులు అనేది వస్తుంది. ఆకుమచ్చ తీగులకి ఏంటంటే మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి అన్నమాట. అదొకటి ఆకు తులుసు పురుగు కూడా వస్తుంది అన్నమాట. ఆకులు ఆల్రెడీ బొక్కలు బొక్కలుగా పడిపోతుంది, మనం చూస్తే కూడా తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు మనకు అర్థమైపోయి అలా ఎట్లాగో పురుగు వచ్చిందని చెప్పేసి క్లోరోఫెర్ఫాస్ కానీ ఇవ్వండి. ఈ ఆకుమచ్చ తీగులకి ఏంటంటే మార్కెట్ లో సాఫ్ కార్బన్ డయం మైకోజెబ్ అని చెప్పేసి సాఫ్ లాంటి అలాంటి ఇవి రెండు కలిపి పంపుకు ఒక 40 ml అదొక 50 grams సాఫ్ ఇవి కనుక స్ప్రే చేసినట్లయితే మనకు కంట్రోల్ అయిపోతుంది.
0: బూడిద మచ్చ తెగులు కానీ లేదా పచ్చ పురుగు ఆశించినప్పుడు లేదా లద్దె పురుగు ఆశించినప్పుడు ఈ పల్లి చేనులో ఎటువంటి మందులు స్ప్రే చేస్తారు?
1: అంటే మెయిన్ గా ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్ లో క్లోరోఫెర్ఫాస్ కానీ ఇవ్వండి లేదంటే పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు సాఫ్ లాంటిదైనా కూడా మనకి ఆకుమచ్చ తెగులకు సాఫ్ అనేది పనిచేస్తారు సార్. అంటే వాటితో కంట్రోలింగ్ ఉంటుంది. ఏమన్నా కొంచెం హెవీగా ఏమైనా అనిపిస్తే అప్పుడు మన మార్కెట్ లో దొరికే అటువంటి మందులు కానివ్వండి, ఇది అంత హెవీగా అవసరం లేదు సార్. దీనికి చిన్న మందులతో కంట్రోల్ అయిపోతుంది అన్నమాట.
0: నీటిని మనం ఇవ్వడం ద్వారా కూడా అప్పుడప్పుడు కొన్ని మొక్కలు వేరుకుళ్ళు తెగులు సంభవించి చనిపోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకు అంటా ఉంటారు రైతులు. మరి ఇక్కడ వేరుకుళ్ళు సోకినప్పుడు పల్లికాయ చేనులో ఎటువంటి మందులు వాడతారు, దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు వేరుకుళ్ళు వచ్చిందని?
1: ఇప్పుడు ఏంటంటే సార్ మనకి దుక్కిలోనే ఏంటంటే మొట్టమొదలుగా మనకు అలాంటి తీగుళ్ళు మనకు డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే టైకోడర్మ విరిడి అని చెప్పేసి అది దొరుకుతుంది సార్. ఒక ఎకరాకి ఒక 2 కేజీలు 2 కేజీలున్నర దాకా మనకి దుక్కిలో వేసుకున్నట్లయితే బాగుంటుంది సార్. అలాంటిది ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు.
0: మొక్కల్లో ఏ విధంగా గుర్తుపడతారు వేరుకుళ్ళు తెగులు వచ్చింది అనేటువంటి విషయాన్ని?
1: సార్ అది ఏంటంటే ఎండిపోతా ఉంటుంది. ఇప్పుడు పదన ఉన్నా కూడా ఏంటంటే అది తల భాగంలో ఏంటంటే నిద్రపోయినట్టుగా ఆల్రెడీ దాని పీకి చూస్తే ఏంటంటే వేరు ఆల్రెడీ కుళ్ళిపోయి చనిపోతారు.

0: ఉంటుంది. అది కూడా చాలా ప్రాబ్లం సార్. అది ఇక అప్పుడు పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఏం చేయాలంటే, ఇక మాకు అంత హెవీగా ఏం రాలేదు సార్. ఎందుకంటే రైతులో కూడా ఇది ఒక డౌటే. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వచ్చినా కూడా మనకు మార్కెట్ లో సిఓసి అనేది కూడా దొరుకుతుంది సార్, కాపర్ ఎక్స్ క్లోరైడ్. అది ఒక ఎకరాకి ఒక అంటే మనం ఇది మనం పంపు నాజిల్ ఇట్లా లూజ్ చేసుకొని అట్లా పెట్టడం, లేదు అంటే ఒక బకెట్ లో తీసుకొని వేరు మొదట పోయడం, దాని చుట్టూ మొక్కలు సోకకుండా ఇట్లా చేసినా కూడా అయిపోతుంది సార్. అంటే పంపుకి ఏంటంటే ఒక 16 లీటర్ల నీటికి ఒక 50 గ్రాములు అన్నమాట సార్. అట్లా వేసుకొని మనం సిఓసి కనుక మొక్క మొదట పోస్తే కంట్రోలింగ్ అనేది కూడా అయిపోతుంది సార్. అంటే దుక్కిలో మనకి వీలు కాని టైంలో ఈ టైంలో వేసుకున్నట్లయితే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మీ చేనులో కూడా ఏం చేస్తున్నారంటే, వేరుకుళ్ళు తెగులు అక్కడక్కడ ఒక 10-15 మొక్కలకు సోకినట్టుగా మీరు చూపించడం జరిగింది. మరి దానికి గాను చిన్నగా ఒక సైడ్ లేదా రెండు సైడ్లు మన వేర్లు కనబడేటట్టు తోడి మీరు ఎరువును మీరు వేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లా ఇస్తున్నారు?
0: అంటే మీరు అనేది ఓకే సార్. అది ఏంటంటే వేరు దగ్గర ఏంటంటే కొంచెం మనం వేరు లోపలికి దిగాలి కాబట్టి జర కొంచెం ఇట్లా పక్కకు అని చెప్పేసి ఒక మనం నాజిల్ అనేది కొంచెం దొడ్డుగా పెట్టుకోవాలి, లేకపోతే నాజిల్ డైరెక్ట్ తీసేసైనా కూడా వేరు మొదట ఆ పక్క వంటి మొక్క కానీ దాని చుట్టుపక్కల ఒక 10 మొక్కలకి పోసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది సార్.
1: అంటే ఇప్పుడు మీరు నీటిని ఇచ్చేటువంటి పద్ధతుల్లో నీరు ఏ విధంగా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది పల్లి చేనుకి?
0: ఇప్పుడు సార్ ఇది ఏంటంటే, ఇప్పుడు మా ఈ రాగాన్లు కాబట్టి మాకు ఎక్కువ వాటర్ అవసరం ఏమి ఉండదు సార్. అంటే మాకు భూములు ఆపుతాయి కాబట్టి మామూలుగా ఏంటంటే షౌకలు ఉంటాయి సార్. షౌకలలో ఏంటంటే ఒక 15 రోజుల వ్యవధిలో కూడా వాటర్ కట్టవలసి పరిస్థితి వస్తుంది. అట్లా అదన్నమాట సార్, భూమిని బట్టి సాయిల్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం.
1: ఇప్పుడు మనము ఈ పల్లి చేనులో ముఖ్యంగా కలుపు ఏ విధంగా ఉంటుంది, కలుపు నివారణకు గాను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు మీరు?
0: ఇప్పుడు పల్లి చేనులో కొట్టేటి కూడా ఇమజెత్ పేర్ అని చెప్పేసి టెక్నికల్ ఉంటుంది సార్. దాన్ని వాడినట్లయితే పప్పు దినుసులలో కానివ్వండి, దీంట్లో కానివ్వండి, పల్లి చేనులో కానివ్వండి, ఒక ఎకరాకి 250 గ్రామ్స్ చొప్పున మేము అది స్ప్రే చేస్తాం అన్నమాట. యాషింగ్ కాబట్టి ఏంటంటే కలుపు ఒక 1 మంత్ వరకే ఉంటుంది సార్. ఆ తర్వాత మళ్ళీ మేము ఏంటంటే ఇవి గుంటుకలు గిట్లా కొట్టుకుంటాం కాబట్టి అంత హెవీగా కలుపు మొక్కలు అనేది రావు సార్. ముందుగానే మేము ఏమన్నా మాకు అవైలబుల్ లేనప్పుడు స్ప్రే చేసుకుంటాం అన్నమాట 1 మంత్ బిలో లోపల.
1: అంటే ఇప్పుడు గుంటుక అన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ఎంత ఎంత ఎడం ఉంటుంది ఒక్కొక్కసారి పల్లిలో?
0: పల్లిలో సార్ ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక 3 ఫీట్లు, 3 ఫీట్లు అట్లా 3 ఫీట్ల వ్యవధిలో ఉంటుంది సార్ ఒక్కొక్క సాలకి.
1: అంటే మీరు మంచి ఎడంగా పెట్టి వీటిని సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి అయితే ఎంత లాభం అనేటువంటిది వస్తుంది?
0: నాకు 2 ఎకరాల పేరు మీద సార్ నాకు ఒక 40 నుంచి 45 వేల వరకు వస్తుంది. దాంట్లో ఏంటంటే ఒక 15 వేలు ఆ మధ్యలో అంటే మనకు లేబర్ ఖర్చు అది అన్ని తీసుకుపట్టలేరు కానీ మీది మందులు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఒక 20-22 వేల వరకు ఒక ఎకరాకి నాకు మిగులు బాటు ఉంటుంది సార్. ఒక 2 ఎకరాల పేరు మీద 40-45 వేల నుంచి మిగులు 4 నెలల వ్యవధిలో.
1: మరి ఇంతవరకు మా శ్రోతలకు మా రైతు సోదరులకు చాలా చక్కటి మీ అభిప్రాయాలు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.
2: వేసవిలో వేరుశనగ పంట సాగులో అనుభవాలు హనంకొండ జిల్లా నడికూడ గ్రామ రైతు వీరేశం గారితో పరిచయం విన్నాం. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ప్రసారం. ఆకాశవాణి ఇది కేవలం ఒక రేడియో మాత్రమే కాదు, ఇది భారతదేశ ప్రజల హృదయ స్పందన. 90 సంవత్సరాలుగా కోట్లాది హృదయాలను కలుపుతూ సరిహద్దులు దాటి స్వరాలను చేరవేస్తూ సంగీతం, సాహిత్యం, సాంప్రదాయం, సంస్కృతి, సమాచారానికి ఒక పర్మనెంట్ వేదికగా నిలిచింది. దేశం నవ్విన వేళ, దేశం నిలిచిన వేళ ప్రతి క్షణానికి సాక్షిగా వినిపించిన స్వరం ఆకాశవాణి. ఆకాశవాణి కేవలం రేడియో మాత్రమే కాదు, అది మన గాథ, మన గౌరవం. ఆకాశవాణి వినండి, దేశ స్వరంగా ప్రజల నమ్మకంగా నిలిచిన వాణి ఆకాశవాణి. మీరు వింటున్నారు

పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 వస్తుంది. కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: భారత్ శీర్షికన ఆర్యా పథకం గురించి కడప ఉట్టుకూరు కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ గంగాధర్.
1: శ్రోతలందరికీ నమస్కారం. యువతను వ్యవసాయం నుండి ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా నిరోధించి వ్యవసాయంలోనే లాభదాయకమైన ఉపాధి అవకాశాలను కల్పించే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్య అంటే అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్, క్లుప్తంగా వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుకోవటం ఈ పథకాన్ని ప్రారంభించింది. మరి ఈ పథకం ఏ విధంగా అమలవుతుంది, ఎప్పుడు ప్రారంభించారు, లాంటి విషయాలన్నీ తెలుసుకునేందుకు మన స్టూడియోస్కి వచ్చేశారు కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు, స్వాగతం అండి కార్యక్రమానికి. నమస్తే.
2: నమస్కారం సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభివాదాలు.
1: సార్, ఈ ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, దీని యొక్క ఉద్దేశము లక్ష్యాలేంటి?
2: సార్, మన దేశంలో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు యువత వలస పెరుగుతున్నారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతుంది. యువతలో వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గుతున్న నేపథ్యంలో వారికి ఉపాధి అవకాశాలను సృష్టించడం అత్యవసరమైంది. భారతదేశ జనాభాలో సుమారు 65% మంది యువత ఉన్నారు. అయినప్పటికీ వ్యవసాయ రంగంలో యువత పాల్గొనడం తగ్గుతూ వస్తుంది. వ్యవసాయ రంగం దేశ ఉపాధిలో సుమారు 45% మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ జాతీయ ఆర్థిక వ్యవస్థలో దాని వాటా చాలా తక్కువగా ఉంది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ అనే స్లోగన్ని తీసుకోవడం జరిగింది. సో మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చాలంటే మిగతా రంగాలతో పోలిస్తే, సేవా రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, వాటితో పోలిస్తే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుండి ఆర్థిక వ్యవస్థకు వచ్చే జాతీయ వాటా తక్కువగా ఉంది. సో ఈ వాటాను పెంచాలంటే కంపల్సరీ యువత యొక్క పాత్ర ఖచ్చితమైనది. అందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు యువత వలసను తగ్గించడానికి భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడం ఆర్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా గ్రామీణ యువతను వ్యవసాయ

0: మరియు అనుబంధ రంగాల్లో భాగస్వాములుగా మార్చడం తద్వారా స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా అమలు చేయబడుతుంది. సో ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత నగరాల్లో ఉరుకుల పరుగుల మధ్య అడావిడి జీవితం, మానసిక ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో పోలిస్తే సొంత గ్రామంలో వ్యవసాయం ద్వారా మంచి ఆదాయం గౌరవ ప్రధానమైన వృత్తిగా మార్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఆర్య పథకాన్ని సుమారు 29 రాష్ట్రాల్లోని దాదాపు 100కు పైగా కేవీకేల్లో వివిధ వర్గాలకు చెందిన 200,000 మంది పైగా యువతకు ఈ శిక్షణా కార్యక్రమాలు అందించడమే కాకుండా వారు వివిధ యూనిట్లను స్థాపించుకోవడానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని కూడా ఈ పథకం ద్వారా అందించడం జరిగింది.
1: సార్, మరి కృషి విజ్ఞాన కేంద్రం కడప ఊటుకూరులో ఈ పథకాన్ని, ఆర్య పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎంతమంది యువత ఇప్పుడు శిక్షణ పొందుతూ ఉన్నారు, అలాగే యువత వ్యవసాయంలో ఉపాధి పొందేందుకు ఎలాంటి కార్యక్రమాలు పాటిస్తూ ఉన్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ద్వారా ఆర్య పథకం వ్యవసాయంలో యువతను ఆకర్షించడం మరియు నిలుపుదల చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన కృషి విజ్ఞాన కేంద్రంలో 2018లో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి యువతకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు సాంకేతికతను అందించి గ్రామీణ యువతను వానపాముల ఎరువుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, చిరుధాన్యాలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు విలువల జోడింపు, నర్సరీ ద్వారా మొక్కల పెంపకం మరియు డైరీ కేంద్రాలు స్థాపించేందుకు ప్రోత్సాహం అందించడం జరిగింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు ఇప్పటి వరకు దాదాపు 2,125 మంది యువతను నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడంతో పాటు దాదాపు 45 సూక్ష్మ వ్యాపార యూనిట్లను స్థాపించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందనమాట. సో ఈ ఆర్య పథకం ద్వారా మనము యువతను నెట్వర్క్ గ్రూపులుగా ఏర్పాటు చేసి ప్రాసెసింగ్, విలువల జోడింపు, మార్కెటింగ్ వంటి వనరులు మరియు మూలధన ఆధారిత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ సంస్థలు మరియు భాగస్వాములతో అనుసంధాన్ని పెంపొందించడం ద్వారా యువత అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సమన్వయం చేయడంలో కృషి చేస్తుంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో సమగ్ర శిక్షణ మరియు మార్గదర్శక కార్యక్రమాల ద్వారా నైపుణ్యాలు పొందిన యువత ఇతర యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటుగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకునే దిశగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలు విస్తరించి గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ మరియు అర్ధ నిరుద్యోగ యువతకు కొత్త మార్గాలు సృష్టించడానికి ఈ ఆర్య పథకం బాగా ఉపయోగపడుతుంది.
1: ఈ ఆర్య పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలంటారు?
0: ఈ ఆర్య పథకం ఎవరైతే యువత ఉన్నారో 35 సంవత్సరాల లోపల ఉన్న యువత దీనికి అర్హులు. అందరూ యువత అయి ఉంటే చాలు, వీరు నేరుగా కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరులో ఏ శాస్త్రవేత్తను సంప్రదించినా ఎప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ అర్హతను బట్టి వానపాముల ఎరువును కావచ్చు, పుట్టగొడుగుల పెంపకం కావచ్చు, నర్సరీ పెంపకం కావచ్చు, లేకుంటే చిరుధాన్యాలకు కావచ్చు, కూరగాయలకు కావచ్చు, పండ్లకు కావచ్చు, ఈ విలువల జోడింపు, అలాగే డైరీ కేంద్రాల పైన శిక్షణ ఇవ్వడంతో పాటుగా వారు స్థాయిని బట్టి వారికి ఉన్న అర్హతను బట్టి వారికి ఆర్థిక సహాయం అందించి యూనిట్లు నెలకొల్పేందుకు కూడా కృషి చేయడం జరుగుతుంది.
1: సార్, ముఖ్యంగా యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు ఈ పథకము అవలంబిస్తున్నారని అంటున్నారు. మరి యువతను వ్యవసాయం వైపు మళ్లించి ఉపాధి అవకాశాలు కల్పించి దిశగా మీరు చేపడుతున్న ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి అంశాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఎలా ఆ శిక్షణ అందించడం జరుగుతుంది?
0: సార్, మెయిన్ ముఖ్యంగా ఈ స్కిల్ ట్రైనింగ్స్, వొకేషనల్ ట్రైనింగ్స్ అంటామన్నమాట. ఒక్కొక్క యూనిట్లో 4-5 రోజులు, అంటే ఇప్పుడు వానపాముల ఎరువు పైన ప్రత్యక్షంగా 4-5 రోజులు థియరీ క్లాసులు కావచ్చు, తదనంతరం ప్రాక్టికల్ క్లాసులు ఏర్పాటు చేసి ఎలా వానపాముల బెడ్స్ ఉంటాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఇవంతా చూపించడం జరుగుతుంది.

0: అలాగే పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఫస్ట్ థియరీ క్లాస్ చెప్పాము, తర్వాత ఆ బెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి, స్పాన్ అంటే ఏంటి, దానికి నీళ్ళు ఎలా పట్టాలి, ఆ టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించాలి, ఆర్ద్రత రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం, ఈ హ్యూమిడిటీని ఎలా మెయింటైన్ చేయాలి, లేకుంటే దానికి వచ్చే సంక్రమించే వ్యాధులు ఉంటాయి, కంటామినేషన్ అవుతుంది, వీటన్నిటిపైన ఈ 4-5 రోజులు శిక్షణా కార్యక్రమాలు బ్యాచ్ల వైజ్ వాళ్ళ అర్హతను బట్టి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆసక్తి ఉన్న యువతను గ్రూప్గా ఒకే విలేజ్లో అయితే 4-5 మందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వారికి వానపాముల బెడ్స్ కావచ్చు, వానపాములు కావచ్చు, అందుకు అవసరమైన డ్రమ్స్ కావచ్చు ఇలాంటివి, అలాగే షేడ్ నెట్ నర్సరీ అంటే నారు మొక్కల పెంపకంలో అయితే ఈ షేడ్ నెట్ను కానీ అందుకు అవసరమైన ప్రోటేస్ అంటామన్నమాట, నారుమడి పెంచుకోవడానికి అవసరమైన ట్రేస్, తర్వాత వాటర్ పడడానికి రోజ్ క్యాన్స్ కావచ్చు, లేదు కోకోపిట్ ఇలాంటివన్నీ అందించడం జరుగుతుంది.
1: సార్, ఈ ఆర్య పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రంలో కడప ఊటుకూరులో శిక్షణ పొంది ఇప్పటి వరకు ఎంతమంది ఉపాధి పొందుతూ ఉన్నారు, వ్యవసాయంలో ఏ విధంగా రాణిస్తూ ఉన్నారు?
0: సార్, మన పథకం ద్వారా ఇంతకుముందు చెప్పుకున్నట్టు దాదాపు 2,125 మంది శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో కొందరు గ్రూప్గా లేకుంటే కొందరు ఇండివిజువల్గా 54 మంది యూనిట్స్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో ఉదాహరణకు చూసుకుంటే మన పులివెందుల పట్టణం దగ్గరలో పాలెం చంద్ర అనే ఒక రైతు ఉన్నాడనమాట. సో ఈయన 2019లో ఆర్య పథకం ద్వారా 1,20,224 రూపాయల ఆర్థిక సహాయాన్ని మన కేవీకే ద్వారా పొంది దాదాపు 7,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ను యూనిట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3,00,000 రూపాయలను SBI బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయాన్ని పొంది ఈ యూనిట్ను ఇంకా మెరుగుపరుచుకొని విస్తరించుకున్నాడు. సో ఈయన ఒక సంవత్సరానికి దాదాపు 300 టన్నుల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తాడు. నికర ఆదాయం దాదాపుగా 16,80,000 వరకు ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఈయన వర్మీ కంపోస్ట్తో పాటు ద్రవరూప జీవన ఎరువులు మరియు వర్మీ వాసును ఉపయోగించి అధిక పోషకాలు గల వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తున్నారు. శిక్షణా కార్యక్రమాల్లో జరిగే ప్రాక్టికల్ తరగతుల సమయంలో ఈయన రీసెర్చ్ పర్సన్గా కూడా వ్యవహరిస్తున్నారు. తన సొంత కుటుంబ సభ్యులను ఈ వర్మీ కంపోస్ట్ తయారు యూనిట్లో చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 6 మంది పురుషులు 2 మహిళలకు ఈయన ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇంకొక నర్సరీ పెంపకం దాంతో చూసుకుంటే అశోక్ అనే ఒక రైతు ఉన్నాడనమాట. ఈయన పూర్మావెల దగ్గర అక్కలరెడ్డిపల్లి అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కూరగాయల నర్సరీ అనే ఒక నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈయన టమోటా మరియు బంతి పువ్వుల వంటి కూరగాయల మొక్కలు అలాగే వివిధ రకాల కూరగాయల పూల మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారన్నమాట. అలాగే నన్నారి మొక్కల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. సంవత్సరానికి సరాసరిన 600,000 మొక్కల నారు మొక్కలను ఉత్పత్తి చేయడంతో పాటు దాదాపు 270,000 నికరాదాయాన్ని సంపాదిస్తున్నాడు. అధిక శ్రమ అవసరాన్ని తీర్చడానికి ముఖ్యంగా నీటిపారుదల కోసం అతను డిప్పు ల్యాటర్లను సవరించుకొని చిల్లులు గల స్ప్రింక్లర్ వ్యవస్థను తయారు చేసుకున్నాడు సొంతంగా. తన సొంత కుటుంబ సభ్యులను చేర్చుకోవడమే కాకుండా 7 పొడుగున 2 పురుషులకు మరియు 2 మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. సో యువత తాము ఉపాధి పొందడమే కాకుండా తన తోటి తమ గ్రామంలో ఉండే మహిళలకు పురుషులకు కూడా ఈ ఉపాధి అవకాశాలు ఈ పథకం ద్వారా కల్పించడం జరుగుతుంది.
1: ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వ్యవసాయ సాంకేతికతపై శిక్షణ అందిస్తూ వారికి అవసరమైన వనరులను అందించడం ద్వారా వ్యవసాయ వ్యవస్థాపకులుగా ఎలా మారుస్తూ ఉన్నారు, తద్వారా వారు స్వతంత్రంగా ఆదాయం ఎలా పొందగలుగుతున్నారు తదితర విషయాలన్నీ మనకు అందించారు డాక్టర్ టి మహేష్ బాబు గారు. ధన్యవాదాలండి.
0: సార్, ధన్యవాదాలు సార్.
1: ఆర్య పథకాన్ని ఉపయోగించుకొని ఉపాధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల అభిప్రాయాలను విందాం.
2: నమస్కారం, నా పేరు పాలెం చంద్ర, మాది పులివెందుల చెన్నారెడ్డి కాలనీ. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. గత 6 సంవత్సరాల క్రితం కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు కడప వారు అందించిన ఆర్య అనే పథకం ద్వారా 2019-20 సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకుని దీనిలో భాగంగా పుట్టగొడుగుల పెంపకం మరియు చిరుధాన్యాల ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు తయారు చేసే విధానము, వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనే 3 అంశాల మీద మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దానిలో మేము వర్మి కంపోస్ట్ విధానాన్ని ఎంచుకున్నాను. ఆర్య పథకం ద్వారా ఆ సంస్థ వారు అందించిన ఆర్థిక సహాయంతో మంచి వర్మి కంపోస్టు మరియు వానపాములు ఉత్పత్తి చేసి రైతులకు అందించి వాటి మీద మంచి

0: అవగాహన కల్పించి రైతులకు అందించడం ద్వారా మంచి వ్యాపారం అయితే జరుగుతుంది. దీనితో పాటు నేనొక్కడే లభ్యత పొందకుండా నాతో పాటు 6 మందికి ఉపాధి కలిగించడం జరుగుతుంది. మేము నెలకు వచ్చేసి 20 టన్నుల వరకు వర్మింగ్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఇంకా ఇలాంటి పథకాలు నిరుద్యోగ యువత ఉపయోగించుకొని మంచి ట్రైనింగ్ తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.
1: నమస్కారము, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. మాది వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లె గ్రామం. నేను 2022-23 సంవత్సరంలో ఎస్ఎల్వి వెజిటేబుల్ నర్సరీ స్థాపించడం జరిగింది. ఈ నర్సరీలో రైతులకు నేను టమోటా, మిరప, వంగ, నన్నారి వంటి సీడ్లింగ్స్ అయితే అందించడం జరుగుతుంది. నా శ్రేయోభిలాషుల సమాచారంతో ఆర్య అనే ప్రోగ్రాం గురించి తెలుసుకున్నాను. ఆర్య ప్రోగ్రాం గురించి తెలిసిన వెంటనే కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు సంబంధిత సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ వారిని కలవడం జరిగింది. అందులో వారు ట్రైనింగ్ అయితే నాకు ఇవ్వడం జరిగింది. సీడ్లింగ్స్ ఏ విధంగా పెంచాలి, రైతులకు ఏ విధంగా అందించాలి, వాటి మెలకువల గురించి నాకు తెలియజేశారు. అంతేగాక వారు నాకు కొంతవరకు ప్రోత్సాహకంగా ప్రోట్రేల్ అయితేనేమి, కోకోపీట్ అయితేనేమి నాకు ఇవ్వడం జరిగింది. సో దీనికి గాను నేను ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఊటుకూరు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
2: ఇంతవరకు ఆర్య పథకం గురించి కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్ర విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ టి మహేష్ బాబు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ గంగాధర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ప్రసారం. మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా తాము కోరుకున్న తెలుగు సినిమా పాటలు వినే కార్యక్రమం. మా వాట్సాప్ నెంబర్ మీకు తెలుసు, అండ్ మళ్ళీ ఒకసారి 7382922899 7382922899. ముందుగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఈ సినిమాలో పాట వినిపించండి అని కోరుతూ ఉస్మాన్ భాయ్, సద్దాం భాయ్, అజీజ్ భాయ్, ముస్తఫా బియాబానీ, యూసుఫ్ భాయ్, మసూద్ పాషా, ఇంకా వారి అసంఖ్యాక మిత్రబృందం అంతా కోరుతున్నారు. వీరు కోరుతున్న ఈ పాటని ముందుగా విందాం. పాట రాసింది చంద్రబోస్, పాట పాడింది శ్రీశ్రీరామ్ సునీత, స్వరపరిచింది అనూప్ రూబెన్స్.

తర్వాత పాట నమస్కారం. చిత్రం విక్రమ్ పాట, నీవే రాగం నేనే గీతం. ఈ పాట వినిపించమని శ్రోతలు వాట్సాప్ ద్వారా సంతోషం పంపించారు. వాళ్ళు గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. అలాగే ఆకాశవాణికి నమస్కారం. నాకు, మా కుటుంబ సభ్యులకి, ప్రజలకి, తోటి మిత్రులందరికీ, శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అని కోరుతూ జరిపోతుల బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా కాజుపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి రాస్తున్నారు. అలాగే మరొక శ్రోత, ఒక మంచి పాట వినిపించండి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్రెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. మరో శ్రోత పెరుమండల సాయిలు, సమ్మక్క, రిత్విక్, పల్లవి, ముక్తశ్రీ, రిషి, కృతిక, శ్రీజ, మనోహర్, సులోచన, పెంటయ్య, ముప్పిడి సమ్మక్క, రాధ, దుగ్గొండి మండలం మహమ్మదాపురం వరంగల్ జిల్లా నుండి కోరుతున్నారు. అందరూ కోరుతున్న పాట ఒక మంచి పాట. ఈ పాట విక్రమ్ సినిమా కోసం వేటూరు సుందరరామూర్తి రాసిన పాట. పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. పాటను స్వరపరిచింది చక్రవర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ప్రసారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు 14 బస్తీ నుండి భరత్లాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలి, రాజనందిని, రమేష్, లోద్, అజయ్, ఆదిత్య, కిరణ్, జస్విక, విశ్వ భారతి, భరత్. అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి, రామకృష్ణయ్య, నలాల శంకరి, పెరక కుమరయ్య, బరిగట్టన్న, కదిరి సమ్మయ్య, ఉప్పల భాగ్యమ్మ, చెల్పూరు సీను, ఇవన్నీ ఉత్తరాలు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరంతా ఒక మంచి పాట ఏదైనా వినిపించండి అని రాశారు. వీళ్ళందరి కోసం నాగమల్లి ఈ సినిమాలో పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రాజా నాగేంద్ర స్వరపరిచినటువంటి పాట, వేటూరి సుందర రామూర్తి రాసినటువంటి పాట.

తరువాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అల్లంత దూరాన ఆ తారక పాట వినిపించండి అని సాయిలు సమ్మక్క రిత్విక్ పల్లవి ముక్తశ్రీ రిషి కృతిక శ్రీజ మనోహర్ సులోచన పెంటయ్య ముప్పిడి సమ్మక్క రాధ వీళ్ళంతా దుగ్గొండి మండలం నుండి అడుగుతున్నారు. మేము కోరిన పాటని ప్రసారం చేయండి ప్లీజ్ అంటూ ఖచ్చితంగా మీరు కోరిన పాటను ప్రసారం చేస్తున్నాం. వెంకటేష్ పులిపాటి, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, వినేష్ వీళ్ళు ఫోన్ నెంబర్ పెట్టారు, ఊరి పేరు రాయడం మర్చిపోయినారు, రాస్తున్నారు. మహబూబ్ నగర్ నుండి ఈ శ్రోతలు అడుగుతున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ న్యూయంజెస్ నుండి గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, నాగనాథ్ గుప్తా, ఇంకా ఉస్మాన్, యూసుఫ్, సద్దాం, ముస్తఫా, అలాగే అజీజ్, బియాబాని వీరంతా కూడా ఇదే పాట అడుగుతున్నారు. మరొక శ్రోత, మేము మధ్యాహ్నం 3 గంటలకి మెసేజ్ పెట్టాం, మాకు మంచి పాట వినిపించండి, సినిమా ఏదైనా పర్వాలేదు, అన్ని పాటలు బాగానే ఉంటాయంటూ ఉరుసు గ్రామం చీరాల రాంబాబు, చీరాల చంద్రకళ, పవన్ రాజ్, చీరాల గణేష్, రాంబాబు వీరంతా అడిగారు. తప్పకుండా ఒక మంచి పాట వినిపిస్తున్నాం. శుభోదయం, మా కన్నులు కాయలు కాచేలా ఒక మంచి పాట కోసం ఎదురుచూస్తున్నాం, ఆ పాట వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగ, భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గ వీళ్ళంతా ఒక మంచి పాట

అడుగుతున్నారు. మరి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ పాట విందాం. అల్లంత దూరాన ఆ తారక, సీతారాం శాస్త్రి రాసిన పాట. పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వరపరిచింది యువన్ శంకర్ రాజా.

మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్, సర్దార్ పాపారాయుడు, లుంగీలు, ధోవతులు, టవల్స్.

0: నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: హలో ఆకాశవాణి వరంగల్ కేంద్రం, హలో మనోరంజన్లో మాకు ఎర్ర సముద్రం సినిమాలో మందంటే పోతంటే ఎలమంద, వాడు ఎవడి కొడుకమ్మ ఎలమంద అనే పాటను ప్రసారం చేయండి అని మంచిర్యాల జిల్లా దోనబండ గ్రామం నుండి రావుల చంద్రశేఖర్, ఆజా సంజారాణి, మల్లికార్జున్ విశ్వనాథ్, లక్ష్మీ భూమయ్య ఇంకా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం ఈ పాటను ప్రసారం చేయండి అన్నారు. అలాగే కాశీబుగ్గు నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, హన్సని, సుహస్, కృష్ణ, భిక్షపతి, సంధ్యారాణి, హర్షిని, ఇంకా వారి మిత్రబృందం, కందకట్ల గోపాల్, నరేష్, కళ్యాణి, కొమ్మాలు, నడిగొట్టు సమ్మయ్య, సన్నాఫ్ రాజయ్య, మెట్ల ఓదేలు, సుధాకర్, శాంతమ్మ, వీళ్ళంతా ఊరి పేరు ఎక్కడ రాశారు, ఓకే, శాంపేట గ్రామం మండలం హనుమకొండ నుండి రాశారు. రంగారెడ్డి జిల్లా కడతల నుండి కాన్గుల గోపాల్, ఇంకా వారి మిత్రబృందం అంతా రాస్తున్నారు. ఎన్ని ఉత్తరాలు ఇవి, అసంఖ్యాక శ్రోతలు కోరుతున్నటువంటి పాటలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ఎర్ర సముద్రం సినిమాలో పాట మందంట పోతంటే విలమంద, ఈ పాట రాసింది గోరటి వెంకన్న, స్వరపరిచింది పాడింది వందే మాత్రం శ్రీనివాస్.

నమస్తే, ఎన్ని మెసేజ్లు పెట్టాలి చెప్పండి అంటూ రంగారెడ్డి ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సస్, యోనా, రమేష్, లక్ష్మీ, నాగటి, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, బాబు, ఆకెల, అభిజాన్, అవియ, మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ ఒక పూటలో దాదాపు 25-30 మెసేజ్లు పెట్టారు. గుడ్ మార్నింగ్ అని ఒకసారి, గుడ్ ఆఫ్టర్నూన్ ఒకసారి, ఇంకా మెసేజ్లు పెట్టడం ఆపేయమంటారా, పాట వేస్తారా అనేది. సో ఇట్లాంటి మెసేజ్లు మనకు పంపిస్తుంటారు. మీరు ఒక మెసేజ్ పంపితే సరిపోతుంది. ఏవైతే అన్రీడ్ మెసేజెస్ ఉంటాయి అందులో నుండి చూసి ప్రసారం చేస్తుంటాం కాబట్టి అన్ని మెసేజ్లు అవసరం లేదు, ఒక మెసేజ్ పెడితే సరిపోతుంది. ఏదైనా ఒక మంచి పాట వినిపించమని ఒక 10 సినిమాలు అడిగారు మీరు, ఒక మంచి పాట ఏదైనా మనం ఇప్పుడు విందాం. తర్వాత కాసల్ల రాకేష్, చింతాశ్రేవణ్, శ్రీకర్ శ్రీనివాస్, షాపల్లి విలేజ్ జఫర్గఢ్ మండలం జనగా నుండి. తర్వాత వరంగల్ రేడియో గారికి నమస్కారం, ఈరోజు మా కొరకు ఒక మంచి పాట వినిపించండి అంటూ వరంగల్ దయానంద కాలనీ నుండి పుట్ట చంద్రమోహన్ గారు, శోభారాణి గారు, అరుణ్ కుమార్ గారు వీరంతా అడుగుతున్నారు. చాలామంది మిత్రులు ఎక్కడెక్కడి నుండో ఉత్తరాలు వస్తున్నాయి, తూర్పుగోదావరి అంటున్నారు, అనంతపురం అంటున్నారు, చిత్తూరు అంటున్నారు, ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందండి అని అనుమానం వస్తూ ఉండొచ్చు. అదేమిటంటే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మనం చెప్పుకుంటుంటాం కదా, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రపంచంలో ఏ మూలున్నా కూడా ఆకాశవాణి కార్యక్రమాలు వినవచ్చు, ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యక్రమాలు కూడా చక్కగా లైవ్లో వినవచ్చు. కాబట్టి అలా వింటున్నటువంటి శ్రోతలు ఈ రకంగా మెసేజెస్ పెడుతుంటారు. ఎవరైనా ఇప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటే కనుక మీరు ఎక్కడ నుండి వింటున్నారు, ఏ ప్లాట్ఫామ్ మీద వింటున్నారు, అంటే రేడియోలో వింటున్నారా, ట్రాన్సిస్టర్లో వింటున్నారా, మొబైల్ ఫోన్లో వింటున్నారా, మొబైల్ ఫోన్లో ఎలా వింటున్నారు, న్యూస్ ఆన్ ఎయిర్లో వింటున్నారా అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు చెప్పినట్టయితే దాన్ని కూడా మనం సంక్షిప్తంగా చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఒక శ్రోత ఈయన నూజివీడు నుండి అడుగుతున్నారు, నూజివీడు నుండి రమాకాంత్, రాజేష్, ఈ పేరేమిటో అర్థం అవ్వట్లేదు. సరే, ఇంకా వారి అసంఖ్యాక మిత్ర బృందం, మామిడి పండ్ల సీజన్ కదా, ఒక మంచి పాట మామిడి పండ్లది వినిపించండి అంటూ కొండవీటి సింహం సినిమాలో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటని అడిగారు వారు. ఈ పాట కొండవీటి సింహం సినిమాలో ఉంది, వేటూరు సుందరామూర్తి గారు రాసింది, చక్రవర్తి స్వరపరిచింది, బంగినపల్లి మామిడి పండు ఈ పాట. ఇప్పుడు ఈ పాట విందాం. మీరు ఎక్కడి నుండి వింటున్నారు, ఏ ప్లాట్ఫామ్ మీద వింటున్నారో సరదాగా ఎస్ఎంఎస్, వాట్సాప్లో పెడితే దాన్ని కూడా నేను చదివి వినిపిస్తాను. ఇప్పుడు కొండవీటి సింహం నుండి పాట విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై. హలో మనోరంజని శ్రోతలు, ఉత్తరాలు వాట్సాప్ ద్వారా కొన్న పాటలు. వరంగల్ రేడియో స్టేషన్ గారికి నమస్కారం. ఈరోజు మా కొరకు భక్త కన్నప్ప సినిమా నుండి శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర ఈ పాట వినిపించండి అని కోరుతున్నవారు వరంగల్ దయానంద్ కాలనీ నుండి పుట్ట చంద్రమోహన్ గారు, శోభారాణి గారి, అరుణ్ కుమార్ గారు, శ్రీజ, కృష్ణ, అలాగే శ్రీ శివాంశ్ కుమార్, నిఖిల్ కుమార్, వృతిక, శ్రీహర్షిణి, సాయి కుమార్, రచన, సమైరా, మహిరా. వీరే ఇంకొక పాట అడిగారు. రెండు పాటలు ఒకసారి వినిపించడం కుదరదు కాబట్టి భక్త కన్నప్ప సినిమా నుండి అడుగుతాం. చాలామంది శ్రోతలు మెసేజ్లు పెడుతున్నారు, మేము న్యూస్ ఆన్ ఎయిర్ మీద వింటున్నాం, న్యూస్ ఆన్ ఎయిర్, న్యూస్ ఆన్ ఎయిర్, న్యూస్ ఆన్ ఎయిర్. వీళ్ళు సినిమా పాటలు పాప అడగడం లేదు. చాలామంది మిత్రులు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లోనే వింటూ ఉంటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ చాలా మంచి యాప్, అది చాలా చిన్న యాప్. అది ఐస్టోర్లో, ఐ మీన్ ఐఫోన్స్లో కానివ్వండి, లేదంటే మీరు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఉంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, ఈ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా మీరు యాప్ స్టోర్ను డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, జస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని ఆకాశవాణి కేంద్రాలు వినవచ్చు మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రంతో సహా. చలో ఇప్పుడు ఈ పాట విందాం. భక్త కన్నప్ప సినిమాలో శివ శివ శంకర. ఈ పాట రాసింది ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, పాట పాడింది వి రామకృష్ణ, స్వరపరిచింది ఆది నారాయణరావు సత్యం.

శ్రోతలు హలో, మనోరంజన్ని వింటున్నారు. తర్వాత యమలీల సినిమా నుండి ఒక పాట మా కోసం వినిపించండి అంటూ ఆ పాట పేరు కూడా రాశారు. అదేంటో, జుంబారే జూ జుంబరే. మాధవి ఆంజనేయులు, వీరు భూదాన్ పోచంపల్లి నుండి. మెసేజ్లు కేవలం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ గురించే చాలామంది పంపిస్తూ ఉన్నారు. సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయ లోబులమ్మ, అన్న వెంకటేశ్వర, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్ రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుండి కోరుతున్నారు. ఒక మంచి పాట ఏదైనా వినిపించండి అని. గోనె రవీందర్ రెడ్డి, శుభ సాయంత్రం మనోరంజన్లో, మా కొరకు ఏదైనా ఒక మంచి పాట వినిపించండి. కరీమాబాద్ గుమ్మలగుడి నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, వీరందరి కోసం ఈ పాట విందాం. యమలీల సినిమాలో భువనచందర్ రాసిన పాట, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది, స్వరపరిచింది ఎస్వి కృష్ణారెడ్డి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మూగనూమ్ సినిమాలో ఘంటసాల పి సుశీల పాడిన ఒక మంచి పాట వినిపించండి అంటూ భువనగిరి విద్యానగర్ మొహమ్మద్ అబ్దుల్ బుర్హానుద్దీన్ యూసుఫుద్దీన్ ప్రీతి సురేష్ మొహమ్మద్ అబ్దుల్ బాబా అంజన గౌరవనీయులు స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు సాంకేతిక లైబ్రరీ సిబ్బందికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు అంటూ ఉత్తరాన్ని ముగించారు. తర్వాత మరొక శ్రోత కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజనీ, సుధీ, రజిత, మణిదీప్, మణిచందన, అనుమల నాగరాజు ఇంకా వారి అసంఖ్యాక మిత్ర బృందం వీరందరి కోసం ఈ పాట విందాం. మూగనం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన పాట. పాట పాడింది ఘంటసాల పి సుశీల, స్వరపరిచింది ఆర్ గోవిందం.

నమస్తే ఆకాశవాణి. ఆకాశవాణిని మేము చాలా కాలంగా వింటున్నాం, సంవత్సరాలుగా. అప్పట్లో రేడియోలో వినేది, కానీ ఇప్పుడు ఆకాశవాణిని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వింటూ ఉన్నాం అంటూ ఇంగ్లీష్లో టైప్ చేశారు. వీరు ఊరు పేరు ఏమీ రాయలేదు, ఫోన్ నెంబర్ ఉంది, రాజు. ఆ తర్వాత మాకోసం ఒక మంచి పాట వినిపించండి, మాకు నచ్చిన పాటల్లో ఇలాగే ఇలాగే సరాగా మాడితే, వయసు పిలిచింది సినిమాలో బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, ఆ పాట ఎవరు రాశారు, ఎవరు స్వరపరిచారో కూడా చెప్పండి అంటూ బచ్చన్నపేట నుండి కే పాండు అడుగుతున్నారు. తప్పకుండా ఆ పాట రాసింది వేటూర్ సుందరరామూర్తి, స్వరపరిచింది ఇళయరాజా. ఇంకా శ్రోతలు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లే గుడ్ సాంగ్ ఫర్ అజ్ అంటూ చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, సహజ, కరీమాబాద్ వరంగల్ నుండి. మరొక శ్రోత జఫర్గఢ్ జనగామ జిల్లా నుండి, షాపల్లి విలేజ్, చింతా శ్రీనివాస్, ఇంకా వారి మృతులు. మరొక ఇంకొక పాట వినిపించండి అంటూ రామ్మూర్తి, బాలాజీ, హేమంత్ సాయి, వీరు కూడా ఊరు పేరాయలేదు. చాలామంది ఫోన్ నెంబర్ రాసి, ఐ మీన్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, మెసేజ్ పెట్టేస్తున్నారు, ఊరు పేరు రాయడం మర్చిపోతున్నారు. అంటే ఊరు పేరు రాయడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఎక్కడి నుండి వింటున్నారు అనేటటువంటి ఒక అవగాహన మనకు ఉంటుంది, ఒక అవకాశం ఉంటుంది అందరికి కూడా తెలుసు. అంటే ఆకాశవాణి ఇంత దూరం నుండి వింటున్నారు అని మనకు కూడా ఆనందంగా ఉంటుంది. ఆకాశవాణి భారత ప్రజల ప్రియాతి ప్రియమైన వాణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి వయసు పిలిచింది సినిమా కోసం ఈ పాట.

ఆకాశవాణి ఒకే స్వరం, ఎన్నో హృదయాలను కలిపే బంధం. కాలం మారినా మన జ్ఞాపకాలలో మారని పేరు ఆకాశవాణి. అమ్మ పిలుపులా మధురంగా, మన ఊరి గాలిలా ఆప్యాయంగా, ప్రతి ఇంటి గుండెలో చోటు సంపాదించిన 90 సంవత్సరాల స్వర ప్రయాణం ఆకాశవాణిది. అందుకే దాని పాటల్లో పరిమళం, మాటల్లో మనస్సు, సమాచారంలో నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు అదే అనుభూతిని మరింత దగ్గరగా తీసుకొస్తూ ప్రత్యక్ష ప్రసారంలో మీ ముందుకొస్తోంది ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్తో. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెంటనే మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి, ఆకాశవాణిని ఆస్వాదించండి. హలో మనోరంజన కార్యక్రమం సమాప్తం. మళ్ళీ శ్రోతలు తిరిగి రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మధుర గీతాలు, ఆపాత తెలుగు మధుర గీతాలను వినవచ్చు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలు కావస్తోంది. న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై ప్రసారం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు అనియంపట్టి ఎస్ గణేశన్ జలతరంగ్ వాద్య కచేరీ వింటారు.

ముందుగా హంసధ్వని రాగం రూపక తాళంలో మనసు కరుగదేమో పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ కృతి.

ఐనంపట్టి గణేశన్ జలతరం వాద్య కచేరి విన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై మాయ ప్రసారం మధుర గీతాలు. ఆపాత తెలుగు గీతాలని శ్రోతలు వింటారు. ఆకాశవాణి, ఇది భారత ప్రజల ప్రియాతి ప్రియమైన వాణి. 90 వసంతాలుగా దేశ గౌరవాన్ని, దేశకీర్తిని, దేశ ప్రతిష్టను ప్రపంచ నలుదిశలా చాటిన మనవాణి ఆకాశవాణి. న్యూస్ ఆన్ ఎయిర్ ఈ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన ఆకాశవాణి కార్యక్రమాల్ని వినండి.

మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా మనస్సు మాంగళ్యం ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. పాట రచన దాశరథి, స్వరపరిచింది పిండ్యాల.

కలిసి ఉంటే కలదు సుఖం. ఈ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, పాట రచన కొసరాజు, స్వరపరిచింది మాస్టర్ వేణు.

శ్రోతలు ఆకాశవాణి వరంగల్ కేంద్రం వింటున్నారు 103.5 MHz పై. గూడు పుఠాణి ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, పాట రచన దాశరథి, స్వరపరిచింది ఎస్పి కోదండపాణి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం. ఆకాశవాణి ఒక స్వరం, ఎన్నో హృదయాలను కలిపే ఒక బంధం. కాలం మారిన మన జ్ఞాపకాలలో మారని పేరు ఆకాశవాణి. అందుకే ఆకాశవాణి అమ్మ పిలుపులా మధురంగా, మన ఊరి గాలిలా ఆప్యాయంగా, ప్రతి ఇంటి గుండెలో చోటు సంపాదించిన 90 వసంతాల స్వర ప్రయాణం. దాని పాటల్లో పరిమళం, దాని మాటల్లో మనస్సు, సమాచారం మీద నమ్మకం, విశ్వాసం. ఇప్పుడు అదే అనుభూతిని అందరికీ దగ్గరగా తీసుకొస్తూ ప్రతి ప్రసారంలో మీ వెంట ఉంటోంది ఆకాశవాణి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీ స్మార్ట్ఫోన్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రపంచంలో ఎక్కడున్నా ఆకాశవాణి వినండి, అనుభవించండి, హృదయంతో కలిసిపోండి. ఇది మీ వాణి ఆకాశవాణి. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట బలిపీఠం. ఈ సినిమా కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. పాట స్వరపరిచింది చక్రవర్తి, పాట రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి.

భక్త కన్నప్ప వి రామకృష్ణ పీసుశీల పాడుతున్న పాట, పాట రచన వేటూరి, స్వరపరిచింది ఆదినారాయణరావు. సత్యం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ప్రసారం మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు కేవీ మహాదేవన్ స్వరపరిచిన పాట, వేటూరి సుందరరామూర్తి రాసిన పాట, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సినిమా పేరు సిరిసిరి మువ్వా.

ముత్యాల ముగ్గు ఈ సినిమా కోసం పి సుశీల పాడిన పాట. స్వరపరిచింది కేవీ మహదేవన్, గీతరచన గుంటూరు శేషేంద్ర శర్మ.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పి సుశీల పాడుతున్న పాట, స్వరపరిచింది టీవీ రాజు, పాట రచన ఆచార్య సి నారాయణ రెడ్డి, సినిమా పేరు ధనమా దైవమా.

కార్యక్రమంలో తర్వాతి పాట చాణిక్య చంద్రగుప్త. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. స్వరపరిచింది పిండ్యాలా.

రాముడే రాముడైతే ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, స్వరపరిచింది జీకే వెంకటేష్.

దిశ ప్రజల మనసులకు నమ్మకమైంది ఆకాశవాణి. 90 వసంతాల ప్రయాణందింది. ఇక్కడ వినిపించే ప్రతి మాటలో జీవితం ఉంటుంది, ప్రతి పాటలో ఒక భావం ఉంటుంది, ప్రతి కార్యక్రమంలో మన సంస్కృతి ఉంటుంది, సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు మరింత ఉత్సాహంతో, మరింత ఆత్మీయతతో ఆకాశవాణి ప్రపంచంలో మీరెక్కడున్నా మీ వెంట ఉంటుంది. అదే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా. వెంటనే మీ మొబైల్లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ హృదయం స్పందించే స్వరాన్ని వినండి, మీ జ్ఞాపకాల ప్రయాణాన్ని మళ్ళీ ఆస్వాదించండి. ఆకాశవాణి, ఇది గుండెలను కలిపే గళం. ఇది మీ వాణి ఆకాశవాణి. శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాతి పాట శివరంజని. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. స్వరపరిచింది రమేష్ నాయుడు.

ఆకాశవాణి ఇది గళం మాత్రమే కాదు, కోట్లాది హృదయాల స్పందన. తరాలు మారినా తరగని అనుబంధం ఆకాశవాణి. ప్రతి ఉదయం ఆశని నింపుతూ, ప్రతి సాయంత్రం జ్ఞాపకాలను మేల్కొల్పుతూ, సంగీతానికి స్వరం, సమాజానికి

మీరు విన్న పాట బాలమిత్రుల కథ సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి రాసిన పాట. పాట పాడింది ఎస్ జానకి, స్వరపరిచింది సత్యం. మీరు విన్న పాటతో ఈ పూట మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఇంతటితో ఈనాటి మా ప్రసారం సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz 5:53 కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.